0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: రాజు నేనెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టిన వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలిన అయిపోయిన వ్యాన్ కొడుతున్నాడు. సరేనా, ఇంకోటి మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
5: చెప్పనులే గాని డౌన్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
4: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: రాజు, నువ్వెప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పలే గాని డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One. Meeto aata, daanto paata. Adi meter veer, sir.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, Ahuru, Ivennela, Nuvu Nenu, Ilane Undipote Pohontundi Kada.
10: Undipodam?
9: Yela, Time Aipothundi Kada. అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికే వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం బద్దం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: ఆవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? టెక్ రియల్టర్ నాగరాజన్నయ్య. కాల్ హిమ్ అట్ 408-805-4653 ఆర్ విజిట్ nagrajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహో వన్.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Congratulations, Ricky.
10: Thank you.
9: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

అమ్మాయి 1985 వేసుకుందంటాడి. చిన్న వీధి సక్కలు సిట్టమ్మ గారు చిన్న కోడలు 48 నీళ్ళు వసుకుందంటాడి. రంగులు రాజారావు గారు 3వ అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4వ అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళి వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఫ్లైట్ టికెట్స్ మీద బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? కాల్ ట్రావెలోపాడ్ అండ్ గెట్ ది లోవెస్ట్ ఫేర్ విత్ 100% సటిస్ఫాక్షన్. హరి, లిమిటెడ్ స్పెషల్ సేల్ ఆన్ సమ్మర్ ట్రావెల్ అవైలబుల్ ఓన్లీ ఆన్ ఫోన్.
5: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: నాకేంటి?
1: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: మీతో ఆట దాంతో పాట ఆడు మేట్రే వేరు సార్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి ఈ యొక్క ఉదయకాల సమయమున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమం ద్వారా దేవుని యొక్క అత్యధికమైన కృప, దేవుని యొక్క ఆశీర్వాదములు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమస్వరూపి అయిన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు, స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్క లిజనర్ను కూడా పేరు పేరున ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమంలో మీ యొక్క వాక్యమును ధ్యానించుకొననై ఉంటుండగా, స్తుతి గీతములు వింటూ మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి ఆరాధింపన ఉంటుండగా, మాతో మీకు సన్నిధిని మీకు తోడ్పాటును ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరే ముందుండి నడిపించి సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొని మేము వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. గుడ్ మార్నింగ్ లిజనర్స్, విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము, స్వాగతిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తోతిగీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసం ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని ధ్యానించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి ఈ యొక్క ఉదయకాల సమయమున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్న ఎడల తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com. shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతి గీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోహాను సువార్త 13:31-35 వరకు.
1: పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోహాను సువార్త 13:31-35 వరకు. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుణ్ణి ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంక కొంతకాలం మీతో కూడా ఉందును. మీరు నన్ను వెతుకుదురు, నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరునూ ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను.
0: ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చదవబడిన వాక్య భాగము యోహాను సువార్త 13:31-35. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులను ఉద్దేశించి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నారు. వాక్యభాగపు సందర్భము మనం గమనించినట్టయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఇంకా కొంత సమయంలో మరణమునకు అప్పగింపబడనై ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకు ఒక సూచన చేస్తూ ఉన్నారు, ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అని. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై ఉన్న తర్వాత ఆయన పరిచర్యను శిష్యులు ముందుకు తీసుకుని వెళ్ళాలి. వారు ఈ యొక్క పరిచర్య చేపట్టాలి అని అంటే వారు మంచి సాక్ష్యపు జీవితము కలిగి ఉండాలి. యోహాను సువార్త 13:31 ఆరంభంలో మనం గమనించినట్టయితే, మొదటి 2 వచనములలో వారు పస్కా పండుగ దినాన్న భోజనమునకు కూర్చుండడం గురించి ప్రస్తావింపబడి ఉన్నది. మనము యోహాను సువార్త 13:31 గమనించినట్టయితే, వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను. ఇక్కడ వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను అని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇక్కడ వాడు వెళ్ళిన తర్వాత అనగా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా, ఆయన శిష్యుడై ఉండి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి, అనగా యూదులకు అప్పగించడానికి ఆయన బహుశా ప్రణాళిక చేస్తూ ఉన్నాడేమో. ఇక్కడ వాడు వెళ్ళిన తర్వాత అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 13:31-2 యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులతో భోజనమునకు కూర్చుండటము, ఆ తర్వాత యోహాను సువార్త 13:3-20 ఈ యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యుల యొక్క పాదములు కడగటము, అలాగే వారి యొద్ద ఆయన ఎంత తగ్గించుకొని ఒక దాసుని వలె వారికి మరి రొట్టె విరిచి ఇవ్వటము, అలాగే ద్రాక్షారసమును పానంగా ఇవ్వటము కూడా జరిగి ఉన్నది. ప్రత్యేకించి వారి యొక్క పాదములు కడగటం అనేది మరి ఆయన ఒక దాసుని వలె ఎంత తగ్గించుకొని మరి శిష్యులకు శిష్యుల యొక్క పాదములను కడిగి ఉండటం మనం వాక్యభాగములో చూడవచ్చు. అదే సందర్భంలో ఆయన శిష్యులలో ఒకడై ఉన్నటువంటి ఇస్కరియోతి యూదా యేసుక్రీస్తు ప్రభువారిని యూదులకు అప్పగించనై ఉన్నాడని కూడా ఆయన ప్రస్తావించడం, అలాగే ఆయన శిష్యులతో చెప్పడం కూడా జరిగి ఉన్నది. మరి యొక్క ప్రత్యేకించి యోహాను సువార్త 13:21 ఆయన ఇస్కరియోతి యూదా గురించి ప్రస్తావించడం మనము చూడవచ్చు. అదే రీతిగా 22:25 శిష్యులు ఒకంత కన్ఫ్యూజన్కి గురవటము, వారిలో అనిశ్చిత నెలకొనటం కూడా మనం చూడవచ్చు. కానీ 26 అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క అనుమానములన్నీ కూడా పోయేలాగా ఎవరు తనను అప్పగించనై ఉన్నారో చాలా స్పష్టంగా తెలియపరిచి ఉన్నారు. 27 అనగా యోహాను సువార్త 13:27 మరి ఆ గడి నుంచి ఇస్కరియోతు యూదాలో సాతానుడు ప్రవేశించడం జరిగి ఉన్నట్టు మనకి వాక్యంలో కనబడుతూ ఉన్నది. ఎప్పుడైతే వారు అనగా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు వారు భోజనం పూర్తి చేసి ఉన్నారో ఆ తర్వాత ఇస్కరియోతు యూదా అక్కడి నుంచి బయటకు వెళ్ళటం, మరి 31 వాడు వెళ్ళిన తర్వాత అని వాక్యంలో వ్రాయబడటం మనము చూడవచ్చు. అనగా ఇస్కరియోతు యూదా వెళ్ళిన తర్వాత చాలా స్పష్టంగా అంతా కూడా బయలుపరచబడి ఉన్నది. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ క్షణాన్నైనా సరే యూదుల చేతికి అప్పగింపబడినై ఉన్నారు. అనగా అంత క్రితం యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు తెలియపరచటం, ఆయన యూదులకు ప్రధాన యాజకులకు అప్పగింపబడతారు, వారి ఎదుట ప్రవేశింపబడతారు, అలాగే మరి రోమా సామ్రాజ్య వారు ఆయన్ను సిలిమరానుపై మరణించడానికి శిక్ష విధించటం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగానే తెలుసు. మరి ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా ఈయనలో సాతానుడు ప్రవేశించి ఉన్నాడో మరి ఆ సమయం నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందు నిమిత్తమై వచ్చి ఉన్నారో సకల మానవాళికి రక్షణను కల్పించడానికి మరి ఆ యొక్క కార్యము నెరవేరేటువంటి సమయము ఆసన్నమై ఉన్నది. మరి యోహాను సువార్త 13:31 మరి ఒకసారి మనం చదువుకుందాం. ఈ సమయంలో వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఈ సమయంలో మహిమ గురించి తెలియపరుస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఆయన ఎందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి ఉన్నారు, మరి తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చి అనగా మరణమును జయించి తిరిగి మృత్యుంజయునిగా లేచిన తర్వాత సకల మానవాళికి కూడా రక్షణ కల్పించటం, ఈ యొక్క గొప్ప కార్యం ద్వారా దేవుని యొక్క గొప్ప నామము మహిమపరచబడుతూ ఉంటుంది. దేవుడును ఆయన యందు అనగా యేసుక్రీస్తు ప్రభువారి యందు మహిమపరచబడి ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే తెలియపరుస్తూ ఉన్నారు ఆయన శిష్యులకు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ దేవుని మహిమ గురించి తెలియపరుస్తూ ఉన్నారు కదా. మరి దేవుని మహిమ అనగా ఏ రీతిగా మనము అర్థం చేసుకోగలము? ఇంగ్లీష్లో అయితే గాడ్స్ గ్లోరీ అని అంటూ ఉంటారు. మరి దేవుని యొక్క మహిమను మనము ఏ రీతిగా అర్థం చేసుకోగలము? దేవుని యొక్క మహిమ ఈ యొక్క పదం గురించి లేకపోతే దేవునికి ఉన్నటువంటి యొక్క గొప్ప యాట్రిబ్యూట్ ఈయన యొక్క మహిమ ఈ యొక్క పదం గురించి మనం ఆలోచన చేసి ఉన్నట్టయితే మరి అంత మరి భూమి ఆకాశములు పట్టజాలనటువంటి స్వరూపము కలిగి ఉన్నటువంటి ఈ యొక్క దేవాది దేవుని యొక్క మహిమను మనము మాటలతో వర్ణించలేము. ఈ సృష్టి యావత్తు కూడా ఆయన గొప్ప మహిమను మన కళ్ళ ఎదుట ఉంచుతూ ఉన్నది. 2021 డిసెంబర్ 25 జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లాంచ్ చేయడం జరిగి ఉన్నది. యొక్క టెలిస్కోప్ ద్వారా అనేక ఆశ్చర్యకరమైనటువంటి ఇమేజెస్ ఈ యొక్క టెలిస్కోప్ రీసెర్చర్స్కు పరిశోధకులకు పంపించడం జరిగి ఉన్నది. మరి ఈ యొక్క ఇమేజెస్ అంతకుముందు ఎన్నడూ కూడా మరి పరిశోధనలో తెలియబడినటువంటి విశేషాలు పరిశోధకులకు లభ్యమయ్యి ఉన్నవి. మరి సృష్టి గెలాక్సీస్ కానీ అలాగే జూపిటర్ ప్లానెట్ దగ్గర ఉన్న రింగ్స్ ఈ యొక్క ఫీచర్స్ అన్నిటినీ కూడా ఎంతో స్పష్టంగా క్లారిటీతో ఆ యొక్క ఇమేజెస్ పంపించడం ఈ సృష్టి యొక్క అద్భుతాన్ని మరింత డీటెయిల్డ్గా మానవుల దృష్టికి మానవుల కంటికి కనపడుతూ ఉన్నవి. అప్పటిదాకా మానవుడు తన పరిశోధనలో కానీ లేకపోతే వారి యొక్క రీసెర్చ్లో కానీ కనుగొనని విషయాలు అనేకమైనటువంటివి చాలా డీటెయిల్డ్గా ఈ యొక్క టెలిస్కోప్ పంపించి ఉన్నది. మరి ఈ యొక్క సృష్టి యావత్తుకు కారకుడైనటువంటి దేవాది దేవుని యొక్క సృష్టి గురించి అనేక విషయములు ఈ యొక్క టెలిస్కోపిక్ ఇమేజెస్ ద్వారా మానవులకు అందింపబడి ఉన్నవి. మరి దేవుని యొక్క సృష్టిని మనము అర్థం చేసుకోగలమా అంటే మరి ఎన్నో లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ గురించి మనకి జస్ట్ కొంత మటుకు ఈ యొక్క ఇమేజెస్ ద్వారా తెలిసి ఉన్నది. మరి సృష్టి యావత్తును కూడా అర్థం చేసుకోవాలి అని అంటే అది మరి ఎంత సమయము ఎంతకాలం పడుతుందో మానవులంగా మనము అంచనా వేయలేము. మరి ఆ దేవాది దేవుని యొక్క సృష్టి దేవాది దేవుని యొక్క గొప్ప మహిమను ఆయన శక్తిని మరి ఆయనకు ఉన్నటువంటి అమోఘమైనటువంటి జ్ఞానమును సూచిస్తూ ఉన్నాయి. అవి మనం ఎప్పటికీ కూడా మెజర్ చేయలేము, లేకపోతే పూర్తిగా అర్థం చేసుకోవటానికి కూడా మనం ఎన్ని ప్రయత్నములు చేసినా సరే అవి బహుశా మనకి పూర్తి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. మరి ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్టయితే యోహాను సువార్త 13:31 వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లా నేను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు అని వాక్యము తెలియపరుస్తున్నది. కీర్తన గ్రంథము 19:1 మనం గమనించినట్టయితే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అని వాక్యములో ఉన్నది. ఇంత క్రితమే మనము జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఆ ఇమేజెస్ గురించి మనం కొంత చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఇమేజెస్ ద్వారా మానవులకి ఎంతో దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క స్పేస్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ గురించి వాటికి ఉన్న ఫీచర్స్ కొంతవరకు తెలియపరుస్తున్నాయి, కానీ పూర్తిగా అర్థం చేసుకోనలేము. యోహాను సువార్త 1:14 మనం గమనించినట్టయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అని వాక్యములో ఉన్నది. మరి ఈ గొప్ప సృష్టిని సృజించినటువంటి దేవాది దేవుడు ఆయన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి దాదాపు 2000 సంవత్సరముల క్రితం వచ్చి ఈ లోకంలో మనందరితో నివసించటం, మన మధ్య పరిచర్య చేయటం మనము వాక్యం ద్వారా చూడవచ్చు. మరి అంత మహిమోన్నతుడైనటువంటి దేవాది దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరి ఆ యొక్క తండ్రి యొక్క దేవుని మహిమను మన కళ్ళు ఎదుట ఉంచడం కూడా మనము వాక్యం ద్వారా మనము చూసి ఉన్నాము. ఈ లోకంలో కూడా మనము ఆయన సృష్టిని ఆయన సృష్టి యొక్క అద్భుతాన్ని కూడా అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్న పరిసరాలు, ఉదాహరణకు మనము వెస్ట్ కోస్ట్ డ్రైవ్ చేసుకొని వెళ్ళి సన్సెట్ గమనించినట్టయితే మరి కళ్ళకు అది చాలా అద్భుతంగా కనపడుతూ ఉంటుంది. ఏ రీతిగా ప్రతి దినము కూడా ఈ యొక్క సన్సెట్ జరుగుతూ ఉంటుంది. సన్రైజ్, సన్సెట్ ఇవన్నీ కూడా అలాగ మెకానికల్గా జరిగిపోతూ ఉన్నాయి. కానీ ఈ యొక్క పెద్ద గెలాక్సీలో, ఈ యొక్క స్పేస్లో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరగటం మనం ఈ యొక్క విషయం గురించి ఒకసారి ఆలోచన చేసి ఉన్నట్టయితే ఇది ఎలా సాధ్యపడుతూ ఉంటుంది? ఈ గొప్ప గెలాక్సీస్ అన్నీ కూడా ఈ యొక్క సృష్టిలో ఎలాగ తేలినట్టు ఉంటూ ఉన్నాయి. ఆ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ లేకపోతే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన ఆ యొక్క ప్రభావం వలన అవన్నీ కూడా ఏ రీతిగా స్పేస్లో అలా నిలుస్తూ ఉన్నాయి, ఈ యొక్క విషయముల గురించి మనం ఆలోచన చేసి ఉన్నట్టయితే దేవుని మహిమను సూచిస్తూ ఉన్నాయి. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన్న తండ్రి అయిన దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన దేవుని యొక్క మహిమను ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు, వాక్య భాగంలో ప్రస్తావిస్తూ ఉన్నారు. ఏమని అంటే, వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనను ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. మరి ఇక్కడ దేవుడు మహిమపరచబడటం గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవునిలో ఆల్రెడీ మహిమ ఎంబాడీ అయి ఉన్నది, ఆయన మహిమదారి అయి ఉన్నాడు. మరి ఆ యొక్క మహిమను ఆయన మహిమపరచబడటం ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేసి ఉన్నట్టయితే, సకల మానవాళికి కూడా ఆయన రక్షణను అందించి ఉన్నారు. ఈ యొక్క రక్షణ ద్వారా ఆయన అత్యధిక మహిమను పొందగలిగి ఉన్నారు. ఎందుకునంటే సకల మానవాళి కూడా పాపం చేసి నరకము అనేటువంటి చిరకాల శిక్షను పొందటానికి మానవాళి సిద్ధంగా ఉన్నది. కానీ ఆ యొక్క శిక్ష నుంచి తప్పించడానికి దేవాది దేవుడు మనందరి నిమిత్తమై మనపై ప్రేమ కలిగి మనమెవరం కూడా ఈ యొక్క శిక్షలో పాలిభాగస్థలము కాకుండా దేవుని రాజ్యంలో చేరాలి అన్న గొప్ప సంకల్పంతో యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి నరావతారునిగా పంపించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మరి ఎవరినో సంహరించి లేకపోతే ఆయన రాజ్యాన్ని అధికారాన్ని చేజిక్కించుకొని రక్షించాలి అన్నది ఆయన సంకల్పం కాదు. కేవలం ప్రేమ ద్వారా మనందరి నిమిత్తమై ఆయన బలిదానంగా అర్పింపబడి ఆయన మృత్యువును జయించి తిరిగి లేవటం ద్వారా దేవునికి మహిమ కలిగి ఉన్నది, ఆయన మహిమ పరచబడటం జరిగి ఉన్నది. ఎప్పుడైతే ఆది మానవుడు పాపం చేసి ఉన్నాడో దేవుని నుంచి, దేవుని సహవాసము నుంచి దూరమైపోయి ఉన్నాడు. ఆ యొక్క సహవాసం నుంచి దూరమైన తర్వాత పాపంలో నుంచి తనంతట తాను రక్షించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు మానవుడు. మరి మానవుణ్ణి రక్షించాలి అని అంటే మరి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే సాధ్యము. ఎందుకంటే మరి వితౌట్ ద రెమిషన్ ఆఫ్ బ్లడ్ దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ అని వాక్యంలో ఉన్నది. ఆయన పవిత్ర రక్తము చిందించడం ద్వారా మనందరికీ కూడా రక్షణ మార్గము లభించి ఉన్నది. ఎప్పుడైతే మన పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి మనలో ఉన్నటువంటి పాప జీవితమును గ్రహించి మనం పాపం చేసి ఉన్నాం, ఈ యొక్క పాపంలో నుంచి మనంతట మనం బయటపడలేము, యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై చిందించినటువంటి పవిత్ర రక్తం ద్వారా మన పాపములు కడిగివేయబడతాయి, మనము పాపముల నుంచి విమోచింపబడతాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ రక్తము మనల్ని పాపం నుంచి వేరు చేస్తుందని గట్టిగా విశ్వసించి నమ్మి మన పాపము నిమిత్తమే పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకుంటామో ఆ యొక్క విశ్వాసం వలన మనకి రక్షణ కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మనము స్వంత రక్షకునిగా అంగీకరిస్తామో మనకి రక్షణ మార్గము లభిస్తూ ఉంటుంది. మరి దేవుణ్ణి మహిమపరచబడటం, దేవుడు మహిమపరచబడటం ఈ యొక్క విషయం గురించి ఆలోచన చేస్తున్నట్టయితే ఆయన సృజించినటువంటి సృష్టి యావత్తు కూడా, అనగా ఇందులో సజీవులైనటువంటి మానవులమైనటువంటి మనము ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రత్యేక ఉద్దేశం కలిగి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కొక్కరు కూడా ఈ యొక్క రక్షణ మార్గంలో పాలిభాగస్థలై రక్షణ మార్గం కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యంలోనికి ఆయన బిడ్డల వలె ప్రవేశించగలరు. మరి ఆ సంకల్పం చేత ఏ ఒక్కరూ కూడా తప్పిపోకుండా ఆ చిరకాల రాజ్యమైనటువంటి దేవుని రాజ్యంలో చేరటానికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా యెహోవా దేవుడు రక్షణ మార్గం ఏర్పాటు చేసి ఉన్నారు. మనం చేయవలసిందల్లా ఆయన సన్నిధిలోకి వెళ్ళి మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపముతో ఒప్పుకొని ఆయన యొక్క సిలువ రక్తము మనకు పాపము నుంచి విమోచన కల్పిస్తుందని ఎప్పుడైతే గట్టిగా విశ్వసించి ప్రార్థన చేస్తామో, యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరిస్తామో మనకి రక్షణ మార్గము లభిస్తూ ఉంటుంది. వింటూ ఉన్నటువంటి మనము ఏ పరిస్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈ లోకంలో జీవించేటువంటి సంవత్సరములు చాలా త్వరితగతిన వెళ్ళిపోతూ ఉంటాయి. తప్పనిసార్లు మనము అనేక ఇబ్బందుల్లో ఇక్కట్లో చిక్కుంటూ ఉంటాం. స్వతహగా మనలో పాపపు స్వభావము ఉంటూ ఉంటుంది. మనము జన్మించడమే పాపంలో జన్మించి ఉన్నామని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. ఈ యొక్క పాపం నుంచి మనంతటా మనము రక్షించుకునిలేము. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువపై చిందించినటువంటి పవిత్ర రక్తం ద్వారానే మనకి రక్షణ మార్గము లభిస్తూ ఉన్నది. ప్రస్తుతము కార్యక్రమం వింటూ ఉన్నటువంటి మనము ఏ స్థితిలో ఉన్నాం? పాపం జీవితంలోనే ఉండిపోయి ఉన్నామా? ఒకవేళ నిరాశ నిస్పృహతో జీవిస్తూ ఉన్నామా? కష్టమైన పరిస్థితులను మన చుట్టుకొని ఆ పాపం మరి ఆ యొక్క పరిస్థితుల్లోనే ఉండిపోయి మరి మనకి వెలుగు అనేది లేకుండా చీకట్లోనే జీవిస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. కొన్నిసార్లు మానవ ప్రయత్నాల వలన మనం ఉండేటువంటి పరిస్థితుల నుంచి మనము బయటకు రాలేము. దేవుని అందలి ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో దేవుడు మనల్ని నడిపించి మన జీవితంలో శాంతిని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. ఆ శాంతి ఏమి అనగా ఒక క్షణం పాటు ఉండి వెళ్ళిపోయే శాంతి కాదు, లేకపోతే కొన్ని గంటల పాటు మనకు శాంతితో ఉండి ఆ యొక్క శాంతిని కోల్పోయేటువంటి శాంతి కాదు. ఆయన ఇచ్చేటువంటి శాంతి, ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క పీస్, ఆ యొక్క శాంతి చిరకాలము మనలో ఉంటూ ఉంటుంది. ఆ యొక్క శాంతి మనము కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా దేవుని నడిపింపుతో మనము ముందుకు కొనసాగగలము. ఎప్పుడైతే మనము రక్షణ మార్గం కలిగి ఉంటామో, క్రీస్తు యేసు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరించి మన పాపములతో పశ్చాత్తాపడి మన పాపములను క్షమించే అధికారం దేవునికి ఉన్నదని మనం ఎప్పుడైతే గట్టిగా విశ్వసిస్తామో మనకు రక్షణ మార్గం లభిస్తూ ఉంటుంది. మన గత జీవితము నుంచి మనం వేరు చేయబడతాము. మన గత జీవితం గురించి దేవుడు ఎప్పుడు కూడా లెక్క అడిగేటువంటి దేవుడు కారు. ఎప్పుడైతే మన పాపములు క్షమబడి ఉన్నావో చిరకాలము కూడా అవి క్షమబడతా ఉంటాయి. ఎందుకంటే ఒకసారి రక్షణ మార్గం కలిగి ఉన్న తర్వాత మనము పాత జీవితమునకు స్వస్తి చెప్పి నూతన జీవితంలోకి అడుగు పెడతాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తారు. దేవుని రెండవ రాకడ సంభవించి ఉన్నప్పుడు, లేకపోతే ఈ లోకం విడిచిపెట్టేటువంటి సమయము అంతకుముందే సమీపించి ఉన్నట్టయితే దేవుని రాజ్యంలోనికి చేరేటువంటి గొప్ప అష్యూరెన్స్ మనము కలిగి ఉంటాం. కావున ఈ రక్షణ మార్గం గురించి మీరు ఆలోచన చేయాలని, రక్షణ మార్గము మనందరం కూడా కలిగి ఉండాలని మీరు ఆలోచన చేసి రక్షణ మార్గం కలిగి ఉండటానికి దేవుని కృప కోసం మనము

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి ఏకోదే కాల సమయం మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నట్లు తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోహాను సువార్త 13:31-35. బ్రేకుకు మనపు 31వ వచనము కొంత ధ్యానం చేసుకుని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మహిమపరచబడి ఉన్నాడు అని తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన మరణమునకు అప్పగింపబడినై ఉన్నారు. కొంత సమయంలో మరి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నది సకల మానవాళికి రక్షణ కల్పించడానికి. ఎప్పుడైతే ఆయన మరణమునకు అప్పగింపబడి తిరిగి మృత్యుజయునిగా లేపబడతారో ఆయన మరణంపై మానవులకు విజయం అనుగ్రహించి ఉన్నారు. సకల మానవాళికి కూడా రక్షణ కల్పించి ఉన్నారు. ఈ రక్షణ ఎప్పుడైతే కల్పింపబడి ఉన్నదో ఆయన మృత్యుంజయునిగా లేపబడటం ద్వారా తండ్రి అయిన దేవునికి గొప్ప మహిమ కలిగి ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 మనం గమనించినట్టయితే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొను అని వాక్యములో ఉన్నది. మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడుగా ఉండి గొప్ప మహిమ గల తండ్రి అయిన దేవుని కుమారుడుగా ఉండి ఆయన మానవునిగా నరావతారునిగా ఈ లోకములకు వచ్చి ఉన్నారు. తను తాను తగ్గించుకొని ఉన్నారు. సిలువరానిపై చనిపోతూ ఉన్నప్పుడు కూడా ఎవరిని దూషించలేదు, ఎవరిని ఒక్క మాట కూడా అనలేదు. ప్రతి ఒక్కొక్కరికి కూడా సిలువరానిపై నుంచి కూడా ప్రేమను పంచి ఉన్నారు. మరి ఆయన చేసి ఉన్నటువంటి యొక్క గొప్ప బలియాగం ద్వారా సకల మానవులకు కూడా రక్షణ మార్గము లభించి ఉన్నది. యెషయా గ్రంథము 53:10-11. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయునని వాక్యంలో ఉన్నది. మరి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువరానిపై మరణం ద్వారా ఆయన మరణము జయించి మృత్యుంజయునిగా లేపట్టడం ద్వారా ఆయనకు మహిమ కలిగి ఉన్నది. నిబంధన గ్రంథంలో యోసేపు గారు కూడా ఎన్నో నిందలు బాధలు భరించి ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడైతే ఆయన దేవుని మీదే ఆధారపడి దేవుని అందే విశ్వాసం ఉంచి నిరంతరము ప్రార్థనలో కొనసాగుతూ యెహోవా దేవునిపైనే ఆధారపడి ఉన్నారు. తగిన కాలమందు యోసేపు గారు హెచ్చింపబడి ఉన్నారు. అన్యుల దేశంలో ఆయన ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని పోబడి ఉన్నారు. ఆ రాజ్యానికి ప్రధానిగా ఏర్పరచబడి ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు సకల మానవాళికి కూడా తండ్రి యొక్క సంకల్పం చొప్పున నిందలు బాధలు గాయములు నొప్పి అన్ని భరించి ఆయన సకల మానవాళికి కూడా రక్షణను అనుగ్రహించి ఉన్నారు. ఆయన చేసిన బలి దానం ద్వారా సకల మానవులకు రక్షణ కలిగి ఉన్నది, తండ్రికి మహిమ కలిగి ఉన్నది. యోహాను సువార్త 13:32. దేవుడు ఆయన యందు మహిమ పరచబడిన యెడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచునని వాక్యంలో ఉన్నది. 1 సమూయేలు గ్రంథము 2:30. నీ ఇంటి వారును, నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా
నన్ను ఘనపరచేవారిని నేను ఘనపరచెదను, నన్ను తృణీకరించేవారు తృణీకారమందుదురు. యాకోబు గ్రంథము 4:10 ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడాయన మిమ్మను హెచ్చించును. యేసుక్రీస్తు ప్రభువారు మరి తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడై ఉండి ఎంతగానో తగ్గించుకొని ఆ యొక్క రాజ్యమును అధికారమును అన్నీ కూడా వదులుకొని ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించడానికి నరవతారం ఎత్తి ఉన్నారు. మనందరి నిమిత్తమే కూడా ఆ యొక్క సిలిమరాన్పై ఘోర మరణమును పొంది ఉన్నారు. మరి అంతగా తగ్గించుకున్న ఆయన్ను ఆయన ఎప్పుడైతే మరణించి ఉన్నారో, తండ్రి అయిన దేవుని చిత్తానికి పూర్తిగా లోబడి ఉన్నారు, ఆయన మరణమును జయించి ఉన్న తర్వాత మరి తండ్రి అయిన దేవుడు సకల మానవాళికి కూడా రక్షణను కల్పించి ఉన్నారు. మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాలు వస్తూ ఉంటాయి, మన యొక్క విశ్వాసమును పరీక్షిస్తూ ఉంటాయి. దేవుని యొక్క చిత్తానికి మనము లోబడి ఉన్నామా? దేవుని యొక్క చిత్త ప్రకారం నడుస్తూ ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడానికి మనము సిద్ధపడి ఉంటామో దేవుణ్ణి మహింపరిచే వారిగా ఉంటాము. దానియేలు గ్రంథము 6:00 మనం గమనించినట్టయితే ఆయన దేవుని కోసం నిలబడ్డారు. మరి రాజుగారు ఆజ్ఞ ఇచ్చి ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకునటానికి, ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయనకు లోబడి నడుచుకోవటానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధపడే ఉన్నారు. ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తూనే ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి ఏవి కూడా, పరిస్థితులు ఏవి కూడా ఆయన్ని ఆపచేయకుండా ఆయన దేవునిపైనే ఆధారపడి దేవునిపై విశ్వాసం ఉంచి ఉన్నారు. దానియేలు గారిని దేవుడు హెచ్చించి ఉన్నారు. మనము కఠిన పరిస్థితుల వలన దేవునికి దూరం అయిపోతూ ఉన్నామా? దేవుని చిత్తానికి లోబడలేక మనము దేవునికి దూరం అయిపోయి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. కార్యక్రమం వింటూ ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని దేవుని దూరం చేస్తూ ఉన్నాయేమో. మరి ఆ యొక్క పరిస్థితుల నుంచి బయటపడలేక మనము నిరాశ నిశ్చలతో ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేసుకుందాం. వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. మన ఎదుట ఎంతోమంది బైబిల్ గ్రంథంలో వారి గురించి వ్రాయబడి ఉన్నది, ఏ రీతిగా సాక్షులుగా జీవించి ఉన్నారు, ఏ రీతిగా వారంతటా వారు ఎంతగానో తగ్గించుకొని దేవుని ఆజ్ఞలకు లోబడటానికి వారు ఎప్పుడు సిద్ధపడే ఉన్నారు. దేవుని ఆజ్ఞలను మరి లోబడి నెరవేర్చడానికి వారి దైనందిన జీవితంలో దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించడానికి వారు ఎప్పుడు కూడా మరి వెనకడుగు వేయక, పరిస్థితులు కష్టమైనా సరే దేవుని ఆజ్ఞలను పాటించడానికి వాటికి అనుగుణంగా నడుచుకోవటానికి వారు ఎల్లప్పుడూ కూడా సిద్ధపడే ఉన్నారు. మరి దేవుని ఆజ్ఞానుసారంగా జీవించి ఉన్నారు. అటువంటి వారిని దేవుడు హెచ్చించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క సంకల్పం చేత ఈ లోకానికి నరవతారణగా వచ్చి కడదాకా కూడా తండ్రి అయిన దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడానికి ఆయన ఇప్పుడు కూడా లోబడే ఉన్నారు దేవునికి. మరి దేవుని నామమునకు మహిమ కలిగి ఉన్నది. నీ నా జీవితముల ద్వారా దేవుణ్ణి మనము మహిమపరచాలి. అంత దేవాది దేవుడు, మరి సృష్టి యావత్తు ఆయన చేతి కింద ఉన్నది. మరి ఆ యొక్క మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఇవన్నీ కూడా ఆయన చేతి పని అని వాక్యం మనకు తెలియపరుస్తున్నది. అటువంటి దేవాది దేవుణ్ణి మనం మహిమపరచాలి అని అంటే మన యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం ద్వారా ప్రేమ కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆయన మీద విశ్వాసం ఉంచి పరిస్థితులకు మనము భయపడకుండా ప్రతి ఒక్క పరిస్థితి ప్రతి క్షణము కూడా దేవుని ఆజ్ఞలను నెరవేర్చడానికి మనం ఎప్పుడైతే సిద్ధపడి ఉంటామో దేవుని నామమునకు గొప్ప మహిమ కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క వాక్యములను ఇంకనూ ధ్యానించుకొని కార్యక్రమాన్ని కొనసాగించుకొని ముగించుకునే ముందు గానం విందాం. గానం పూర్తయిన తర్వాత తర్వాత వాక్యములను ధ్యానం చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిసనింగ్. శుభ సంధ్య.

0: ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతిగీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోహాను సువార్త 13:31-35 బ్రేకుకు మునుపు 31-32 కొంత ధ్యానం చేసుకుని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా తను తాను తగ్గించుకొని లోకానికి వచ్చి బలిదానంగా అర్పింపబడి మరి తిరిగి నృత్యం చేయనుగా లేపబడి ఉన్నారు. దేవాది దేవునికి అనగా తండ్రి అయిన దేవునికి, తండ్రి అయిన దేవుని నామమునకు గొప్ప మహిమ కలిగి ఉన్నది. ఎప్పుడైతే నీవు నేను దేవుడు క్రీస్తు యేసు ప్రభువారి ద్వారా అనుగ్రహించినటువంటి రక్షణను స్వీకరిస్తామో దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉంటాము. ఈ లోకంలో మనం జన్మించి ఉన్నది దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని వాక్యానుసారంగా మనము జీవించి ఆయన సంకల్పములు నెరవేర్చడానికి. ఎప్పుడైతే మరి దేవుని ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటామో, ఆయన రక్షణ మార్గము మనం కలిగి ఉంటాము, దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉంటాము. యోహాను సువార్త 13:33 నుండి, పిల్లలారా ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదకొదరు, నేను ఎక్కడికి వెళ్ళుదును అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అనెను. వాక్యంలో ఉన్న రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పట్ల ప్రేమ కలిగి ఏ రీతిగా చివరి వరకు కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మరి ఆయన శిలమరణపై ఘోరమరణం పొంది తిరిగి మృత్యం చేయనుగా లేపడిన తర్వాత తండ్రి అయిన దేవుని ఏ రీతిగా మహిమపరిచి ఉన్నారు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అందరి పట్ల ప్రేమను కనపరిచి ఉన్నారు, అదే ప్రేమ ఒకరి పట్ల ఒకరు మనం కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉంటాము. దేవుడు ఈ సృష్టి ఆవతను సృజించి ఉన్నాడు. ఆయన మహిమ కలిగి ఉన్నటువంటి దేవుడు, ఆయనే మహిమ అయి ఉన్నారు. కానీ ఆయన నామమునకు ఇంకనూ మహిమ కలగాలి అని అంటే, ఆయన మహిమ పొందాలి అని అంటే, మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కలిపబడినటువంటి రక్షణ మార్గము మనం అంగీకరిస్తామో, ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు చూపించినటువంటి ప్రేమను అందరి పట్ల కలిగి ఉంటామో, మనం కూడా దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉంటాము. మనకున్నటువంటి గత జీవితం గురించి దేవుడు లక్ష్య పెట్టరు. ఎప్పుడైతే మనము రక్షణ మార్గం కలిగి ఉంటామో, మన గత జీవితం అంతా కూడా కడిగి వేయబడి నూతన సృష్టిగా ఉంటాము. దేవుని రెండో రాకడ సంభవించి ఉన్నప్పుడు, లేకపోతే ఈ లోకమును ముందుగానే విడిచిపెట్టి ఉన్నప్పుడు, దేవుని రాజ్యంలోనికి దేవుని బిడ్డలుగా మనము చేరగలము. ఈ సమయంలో మనము దేవుని కృప వేడుకుంటూ ఈ రక్షణ మార్గం మనమందరం కలిగి ఉండేలాగున ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమ స్వరూపేణ గొప్ప దేవ, యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు. స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరు తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క పాపం నిమిత్తమే మేము పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకుంటున్నాం ప్రభువ. మమ్మల్ని క్షమించమని వేడుకుంటూ ఉన్నాం. మీ యొక్క అత్యున్నతమైన కృపను మా అందరిపై ఉంచి మీ యొక్క రక్షణ మార్గమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. నాయన, లిజనర్స్కి ఉన్న అవసరతలు మీ ముందు పెట్టుకుంటున్నాం. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి స్వస్థతను యేసునామ పేరిట దయచేయండి. ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగములను దయచేయండి. స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారిని తెలివితో జ్ఞానంతో నింపి వారికి మంచి భవిష్యత్తును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. రానైన దినముల్లో, రానైన కాలముల్లో మీ యొక్క కాపుదల, మీ యొక్క భద్రత మాతో ఉంచి నడిపించమని ఈ చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్.
1: విర్జలు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమము వింటూ ఉన్న మీకందరికీ ప్రభు నామమున శుభములు. ప్రతి వారం ఆదివారం ఉదయం 8:00 నుండి 9:00 వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమంలో మాతో పాల్గొని ప్రభు యొక్క దీవెనలు పొందాలని, ప్రభు సమీపంగా జీవించి ఆయనలో ఎదగాలని మీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. మీకు ప్రార్థనా అవసరతలు, ప్రార్థనా మనవులు ఉన్నాయట్ల తప్పకుండా మాకు తెలియపరచమని కోరుతూ ఉన్నాము. మా ఈమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధతులని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: మీనింగా క్యాచీగా ఉండాలి. క్యాచీగా
1: అయితే ఓకే. ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Send an email to contact@balimail.com or call 855-BALI-92, 855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.
9: Ram Miriala concert ki free ticket gelchukovali anukuntunnara? Sensational singer Ram Miriala live in concert on May 22nd at ICC Milpitas. Free ticket gelchukune avakasam from MyPursue in just 3 simple steps. 1. Download MyPursue app. 2. Sign up and complete KYC. 3. Ante simple, type Ram Miriala in the chat message and you will get 1 free ticket. Mari inkenduku alasyam? Download the MyPursue app today and get your free ticket. MyPursue, that is MyPURSU. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor MyPursue. Silver sponsors Apex Consulting Services.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chat Bhavan, in multiple locations. For details, visit chatbhavan.com. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
1: Are you a Java developer? Good news! Apex Consulting is immediately looking for 50 Java developers. Candidates should have a valid work visa with at least 2 years of experience. Hardworking and committed candidates only. If interested, email info@apexconsultingservices.us.
0: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
2: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
0: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: Celebrating 16 years on US Airways. Villajello Radio. Villajello
4: Radio. Andarki namaskar. నేను మీ నాగార్జున. ఐఎమ్ షూర్ యూఆర్ ఎంజాయింగ్ ద బ్యూటిఫుల్ స్ప్రింగ్ వెదర్ ఇన్ యుఎస్. ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం చాలా వేడిగా ఉంది, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ నైస్. విరిజల్లు 16 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్. ఐ ఆల్సో హియర్ ఇట్స్ ద ఓన్లీ 24/7 తెలుగు ఎఫ్ఎం ఛానల్. ఇస్ ఇన్ దాట్ ఇన్క్రెడబుల్. ఐ విష్ విరిజల్లు కంటిన్యూస్ సక్సెస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అలాగే విరిజల్తో మాట్లాడినప్పుడల్లా, కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడల్లా, విజయ్ గారితో మాట్లాడినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.
3: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్వేవ్స్. విరిజల్లు రేడియో. ఊలాలా, మజా చెయ్యాలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
3: ప్రైవసీ ఎవరికి కావాలండి?
4: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
5: Guide at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Annaya, your dream realtor. Make your move today. NMLS 1938293.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ossfremont.com.
1: Are you a Java developer? Good news! Apex Consulting is immediately looking for 50 Java developers. Candidates should have a valid work visa with at least 2 years of experience. Hardworking and committed candidates only. If interested, email info@apexconsultingservices.us.
0: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
2: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
0: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: Celebrating 16 years on US Airways. Villajello Radio. Villajello
4: Radio. Andarki namaskar. నేను మీనాగార్జున. ఐఎమ్ షూర్ యు ఆర్ ఎంజాయింగ్ ద బ్యూటిఫుల్ స్ప్రింగ్ వెదర్ ఇన్ యుఎస్. ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం చాలా వేడిగా ఉంది, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ నైస్. విరిజల్లు 16 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్. ఐ ఆల్సో హియర్ ఇట్స్ ద ఓన్లీ 24/7 తెలుగు ఎఫ్ఎం ఛానల్. ఇస్ ఇన్ దాట్ ఇన్క్రెడబుల్. ఐ విష్ విరిజల్లు కంటిన్యూస్ సక్సెస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అలాగే విరిజల్తో మాట్లాడినప్పుడల్లా, కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడల్లా, విజయ్ గారితో మాట్లాడినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.
3: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్వేవ్స్. విరిజల్లు రేడియో. ఊలాలా, మజా చెయ్యాల.

0: Media Entertainment's presents sensational singer Ram Miriala live in concert.
1: Santana Prabhupada Ashirvadistu, all the best.
0: On Friday, May 22nd at ICC Mill Peters, ticketing now open with a mind-blowing launch offer. For tickets, go to sulekha.com. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor My Pursue. Silver sponsors Apex Consulting Services and Kavya Foods.
2: Celebrating 16 years on US Airwaves. Village Ellu Radio.
3: America lo unna pravasa bharatiyulandariki mukhyanga mana telugu varandariki na namaskaram. Nenu mee chiranjeevini.
4: Hi, this is Venkatesh here.
3: Andariki namaskaram. Nenu mee Nagarjun.
5: Village Ellu srotalaki na namaskaram.
6: Mee Kamal Haas.
7: Hi, I am Gopal.
8: Abhi Ranjan.
9: Hi, this is Venkatesh.
10: Hi, this is Provas.
11: Hi, this is Provas.
12: Hi, this is Alu Arjun.
13: Hi, this is Alu Arjun.
14: Hello guys, this is Ravi Teja.
15: Hi, this is Nagesh
16: Aitnia. Hi, this is Jagpati Babu.
17: Hi, this is Vijay Devarkonda.
18: Hi, this is Nani.
19: Hello all, Nenu Mee Surya.
20: Hi, this is Naveen Polishetty.
21: Hi, Nenu actor Teja Sajjani.
22: Hi guys, Nenu Mee Advisesh.
23: Hi, Nenu Mee Varun Tej.
24: Hi, this is Sharwanan.
25: Hello, this is Sudhir Babu.
26: Hi, this is Anand Devarkonda.
27: Hi everyone, Nenu Mee Roshan.
28: Hi, this is Kiran Abora.
29: Hi guys, this is Nikhil.
30: Hello guys, Nenu Mee Nitinne.
31: Hi, Nenu Mee Sri Vishnu.
32: Hi, Nenu Mee Gopishan.
33: Nenu Mee Gopishan.
34: Hi, Nenu Mee Santosh Soban.
35: Hi, this is Vishnu Manchu.
36: Hi, Nenu Thiruveer.
37: Hi, this is Siddharth.
38: Hi, Nenu Mee Sandeep Kishan.
39: North America lone friends andarki namaste, this is Nabdi.
40: Hi, this is Nagashauran.
41: You're listening to Virijallu.
42: You're listening to Virijallu Radio.
43: Meer vintundi mee Telugu show Virijallu.
44: Meer vintunnaru Virijallu.
3: I wish Virijallu continued success in the coming years. God bless.
45: తెలుగు సినిమాలని, తెలుగు పాటల్ని, తెలుగు మాటల్ని మనం మరచిపోతున్న ఎంతో మంది అద్భుతమైన కళాకారుల్ని, మహనీయుల్ని, గొప్పవాళ్ళని పరిచయం చేస్తూ ఇలా ఇన్నేళ్లు కొనసాగించి సక్సెస్ఫుల్గా షోస్ చేస్తున్నారంటే దాని వెనక ఎంతో కృషి ఉంది. మరీ ముఖ్యంగా ఎందరితో కష్టం ఉంది. దానికి గాను ఈ సందర్భంగా నేను విజయ ఆసూరి గారిని, అలాగే కళ్యాణ్ కట్టమూరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలా విరిజల్లు నిరాటంకంగా కొనసాగుతూనే ఉండి ప్రపంచ తెలుగు వారిని దగ్గరకు తీసుకురావాలని ఆశిస్తూ, అలాగే వారి మనసుకు ఈ విరిజల్లు మరింత దగ్గర అవ్వాలని కోరుకుంటూ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.
2: Celebrating 16 years on US Airwaves, Virijallu Radio. Ooh la la, mazza chayala. Mazza chayala.

0: తెలుగు శ్రోతలకు వినోదాల పొదరిల్లు, మాటల పాటల హరివిల్లు, విరిజలు కార్యక్రమానికి ఈ స్పెషల్ సాటర్డే షోకి స్వాగతం సుస్వాగతం. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ మై షోని మీరు ఆన్లైన్ వినాలి అనుకుంటే ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ virijallu.com. రైట్ హ్యాండ్ టాప్ లో ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మా షోని స్మార్ట్ ఫోన్స్ ద్వారా వినాలి అనుకుంటే డౌన్లోడ్ అవర్ ఫ్రీ యాప్ విరిజల్లు, స్పెల్ట్ VIRIJALLU. అండ్ బే ఏరియాలో ఉంటూ జోరుగా హుషారుగా కార్లో షికారికి వెళ్తూ మా ఈ షోని ఆల్ ది వే టిల్ 2:57 PM పసిఫిక్ టైం మీరు వినాలి అనుకుంటే యూ కెన్ లిసన్ టు అస్ ఆన్ బాలీ 92.3 FM. అలాగే 24/7 తెలుగు ప్రోగ్రామింగ్ వినాలనుకుంటే 92.3 FM HD2. ఇవాళ ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ షో. ఈ ఫస్ట్ అవర్లో ఇద్దరు వెరీ మైటీ మూవీ పర్సనాలిటీస్తో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో మీరు కనుక ఏమైనా పనులు చేసుకుంటే అర్జెంటుగా రేడియో దగ్గరికి వచ్చేసేయండి. కార్ డ్రైవ్ చేస్తూ మా షో వింటే అటెన్షన్ మొత్తం హాయిగా ధ్యాస మొత్తం రేడియో మీద పెట్టండి, ఎందుకంటే టూ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ హూ గేవ్ లోడ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, లోడ్స్ ఆఫ్ కమర్షియల్ హిట్స్. ఈ ఫస్ట్ అవర్లో సర్ప్రైజ్ ఇంటర్వ్యూ మీ అందరికీ తీసుకొస్తున్నాం లైవ్ ఆన్ ఎయిర్. మేమంతా సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉంటే విజయ్ గారు ఓవర్ టు యూ.
1: సినిమా నవరసాలతో కూడి ఉన్నా కూడా హాస్యం అనేది ఎంత ముఖ్యమైన రసం అనేది అందరికీ తెలుసు. ఆనాటి బాపు గారి చిత్రాల నుంచి, జంధ్యాల గారి చిత్రాల నుంచి, వారి ఫేమస్ మార్క్ కామెడీ డైలాగ్స్ కానీ సన్నివేశాలు కానీ ఎన్ఆర్ఐల ఇళ్లల్లో వేలాది సార్లు ఎంత లూప్ లో నడుస్తాయో తెలుసు. అటువంటి తెలుగు వారి మదిలో కామెడీ అనగానే ఒక జనరేషన్ వారికి మొత్తం గుర్తుండిపోయే మైటీ దర్శకుడు అని చెప్పాలి శ్రీను వైట్ల గారు. అండ్ ఈ రోజున వారు మనతో విరిజల్లులో ఉన్నారు. అలాగే నిర్మాత అంటే ఎప్పుడు బ్యాక్ ఎండ్ మాత్రమే ఉంటారు అనే ఒక భ్రమలో నుంచి మనకి బయటికి తీసుకొచ్చారు రామానాయుడు గారు వంటి నిర్మాతలు. తర్వాత తరాలు మారుతున్నా కూడా ఈ రోజున ప్రొడ్యూసర్ హస్ బికమ్ ఈక్వలీ ఇంపార్టెంట్. అంటే ఒక స్టార్ కి ఎంత హోదా ఉందో, ప్రొడ్యూసర్ కి ఎంత హోదా ఉందో దర్శకుడికి, అలా అటువంటి హోదాని డిమాండ్ చేస్తున్న ప్రొడ్యూసర్, యంగ్ ప్రొడ్యూసర్, మన అమెరికా వాసినే అనిల్ సుంకరా గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు విరిజల్లు శ్రీను గారు అండ్ అనిల్ గారు.
2: థ్యాంక్స్ విజయ్ గారు, థ్యాంక్ యూ అండి విజయ్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ సో మచ్ అండ్ శ్రీను గారు, మనం ఇంతకు ముందు మాట్లాడాం కూడాను, సో వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ బ్యాక్ అండి. అండ్ అనిల్ గారిని ఎప్పుడు అక్కడ ఇక్కడ కన్వెన్షన్స్ లో మధ్యలో కనిపించి హలో అని పలకరించేసి వెళ్ళిపోతుంటాం, సో వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ ఆన్ ఎయిర్ ఆల్సో అండి. థ్యాంక్ యూ అండి. ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ, మీరిద్దరూ సమిష్టిగా కూడా చాలా ఏళ్ళు ప్రయాణం చేశారు, మేము మీతో ప్రయాణం చేశాము, తెలుగు సినిమా పరిశ్రమ మీతో ప్రయాణం చేసింది. అండ్ ఓవర్సీస్ లో ఉన్న తెలుగు వారికి మీ మీ ఐఎమ్ ప్రిటి షుడ్ యు ఆల్ నో తెలుగు ఇండస్ట్రీ అంటే మన ఇంట్లో మనం ఆప్యాయంగా తినే ఆవకాయ తర్వాత తెలుగు సినిమాలని ప్రేమగా చెప్పుకోవచ్చు, అవునంటారా?
2: పర్ఫెక్ట్ అండి, ఆవకాయ తిన్నదని పోయినా సినిమాలు అయితే గ్యారంటీ చూస్తాం తెలుగు.
0: ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఆ మొదటి సినిమా అనేది మనందరికి, ఆర్ ద ఫస్ట్ మూవీ దట్ బ్రాట్ అస్ నేమ్ ఫేమ్ రెప్యుటేషన్. నేను డిఎస్పి గారితో కూడా ఇదే క్వశ్చన్ అడిగాము మేము, ఆయన ఎన్ని కెరియర్లో ఎన్ని సినిమాలు వచ్చినా, బై ది వే డిఎస్పి గారు బే ఏరియాకి వస్తున్నారని June 26th, ఆయన కెరియర్లో ఎన్ని సినిమాలు వచ్చినా ఆనందం, చాలా మంది ఇప్పటికీ ఆనందం సినిమా చాలా చాలా ఇష్టం, అలాగే నేను చాలా మంది కలుస్తూ ఉంటాను వాళ్ళకి కూడా ఆనందం సినిమా చాలా చాలా ఇష్టం. సో అఫ్ కోర్స్ మీరు బ్లాక్ బస్టర్స్, పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్, కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ చాలా కొట్టేశారు శ్రీను గారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆనందం వాట్ సిగ్నిఫికెన్స్ డస్ ఇట్ ప్లే మీకు పర్సనల్ గా, ఆనందం సినిమా తలుచుకుంటే ఏమనిపిస్తుంది మీకు?
2: నాకు ఎప్పుడు చాలా మంది క్వశ్చన్ వేస్తారండి మీ సినిమాలో మీకు చాలా ఇష్టమైన సినిమా ఏంటని. నేను నాటి సింగిల్ సెకండ్ ఆలోచించకుండా చెప్పే సినిమా పేరు ఆనందం. ఎందుకంటే దట్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఆ సినిమా. ఎందుకంటే ఒక సింపుల్ ఒక ఐడియా, అది ఐడియాని ఆ సినిమాగా చేసి అంతమంది మ్యూజికల్ గా సినిమాని అంతా చేయటం. సో ఆ సినిమా అంటే నాన్ క్యాస్టింగ్ ఫిల్మ్ గా వితౌట్ అంటే 4-5 డేస్ లోనే రిలీజ్ అనౌన్స్ చేసినప్పుడు కూడా అంత మంచి ఓపెనింగ్ తీసుకుని అంత పెద్ద హిట్ అయింది ఆ సినిమా. నాకు ఇప్పటికీ ఆ సినిమా అని మర్చిపోలేను, అదే నాకు మెయిన్ బేస్ ఆ సినిమా. అందుకనే నా సినిమాలో అది ఒక ఫేవరెట్ ఫిల్మ్ గా చెప్తాను. దానికి అందరూ యంగ్ టెక్నీషియన్స్ లైక్ దేవి సుప్రసాద్ కానీ, తనకి పెద్ద కమర్షియల్ బ్రేక్ ఆ సినిమా, అట్లాగే సమీర్ రెడ్డికి సినిమాటోగ్రఫర్ గా తనకి పెద్ద బ్రేక్, అట్లాగే ఆకాష్ బ్రేక్, రేఖకు బ్రేక్, అట్లా చాలా మంది టెక్నీషియన్స్ కి ఆ సినిమాలో మంచి బ్రేక్ వచ్చింది, అలాగే నాకు. సో అందుకనే ఆ సినిమా ఇప్పుడు నాకు స్పెషల్ ఫిల్మ్ అదేనండి.
0: అండ్ ఆనందన్ సినిమాలో ఎవ్రీ సాంగ్ ఇస్ ఏ బ్లాక్ బస్టర్ శ్రీను గారు, ఇట్స్ అ టఫ్ క్వశ్చన్, కానీ ఆ సినిమాలో మీకు పర్సనల్ గా ఇష్టమైన పాట ఏమైనా ఉందా?
2: అసలు ఆలోచించని చెప్తాను, ఎవరైనా ఎప్పుడైనా నా ఫేవరెట్ సాంగ్.
0: మాకు కూడా చాలా మంది కూడా మీరు నమ్మరు, మేము మా రేడియో షోలో చాలా కాంటెస్ట్ రన్ చేస్తూ ఉంటాం అండి, ఈవెన్ డిఎస్పీ గారి ఫేవరెట్ సాంగ్స్ కానీ ఇప్పటికి కూడా ఆ కాంటెస్ట్లు ఎప్పుడు రన్ చేసినా ఈ కొత్త సినిమాలు ఏవి గుర్తు పెట్టుకోకుండా, అఫ్ కోర్స్ పుష్ప లాంటివి ఎన్ని వచ్చినా సరే ఎవరైనా ఎప్పుడైనా ఇస్ ఆల్వేస్ కమ్స్ అవుట్ యాజ్ ద మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఆఫ్ లాడ్ ఆఫ్ లిజనర్స్ అండి. అండ్ ఒకసారి ఆలోచించండి, 25 ఇయర్స్ క్రితం వచ్చిన సినిమా ఇప్పటికీ అది పర్సనల్ గా చాలా ఇష్టమైన సినిమా, దానిలోని పాటలు చాలా ఇష్టమైన పాటలు. సో మీరు అంటే నేను ద రీజన్ ఐ స్టార్టెడ్ విత్ దాట్ ఈస్ శ్రీను వైట్ల గారు హిట్ కొట్టారు, కమర్షియల్ బ్లాక్ బస్టర్ వెయిట్ చేస్తున్నాం అనుకునే వాళ్ళకి మీ చాలా సినిమాలు దే ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ ఆల్ అవర్ లైఫ్స్ అండి. పాటలు తీసుకున్నా సినిమాలు తీసుకున్నా మీ ఇంపాక్ట్ అటువంటిది అని చెప్పడానికి నేను దాంతో స్టార్ట్ చేశాను. ఇట్స్ ఏ లాంగ్ జర్నీ బట్ యువ్ లెఫ్ట్ ఎ డీప్ ఇంపాక్ట్ శ్రీను గారు.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.
1: అండ్ అనిల్ గారు, అసలు కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఐటీ, ఫ్రమ్ యుఎస్ఏ నిర్మాత కావాలని వెళ్ళారు. ఇట్స్ క్వైట్ అ బిగ్ డెసిషన్. అండ్ ఇన్నేళ్ళు గడిచాయి, ఎంత ఒక రిమార్కబుల్ కెరియర్ ఉంది మీకు, ఎన్నో యూనో అప్స్ అండ్ డౌన్స్ చూసారు, యూనో బోత్ ఆఫ్ యూ, బోత్ యూనో ఐకానిక్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వి హావ్ హియర్. You have seen the utmost super hits and you know absolutely to the ground cinema kuda chusaru eppudanna okka sarana are mana venakkel mana pani chusukokunda manaki enduku idi ani endukante ee madhya social media tho mari scrutiny ekku aipoyindi. Did you ever feel? Yeah,
3: ledandi ante asla chance raanu the industry, not only me but anyone. So my life journey started యాక్చువల్లీ చాలా సార్లు చెప్పుంటాం మేము ఇద్దరం కూడా, వి బోత్ ఆర్ రూమ్మేట్స్ బ్యాక్ ఇన్ 1990. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్ శ్రీను గారు బికమ్ టాప్ డైరెక్టర్ బై ద టైమ్ ఐ వెంట్ దర్. బికమ్ వెరీ ఈజీ అనమాట, అంటే మాకు కష్టాలు తెలియలేదు నాకు పర్సనల్ గా. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ మూవీ నమ వెంకటేశ, దెన్ అగైన్ బిందాస్ మెయిన్ దూకుడు వచ్చేసింది అహ్నా పిల్ల, అండ్ ఫస్ట్ 4 వెంట్ వెరీ వెల్. సో ఐ నో దట్ ఇక ఇవన్నీ ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అని.
2: ఈ క్వశ్చన్ కి కొంచెం ఆన్సర్ నేను కూడా షేర్ చేసుకుంటాను అనిల్, సారీ క్వశ్చన్ కి అనిల్ అనిల్ తరపు నేను కూడా కొంచెం ఆన్సర్ చెప్తాను మీకు. ఏంటంటే అనిల్ ఎప్పుడు అలా ఎందుకు ఫీల్ అవడు అని అంటే రీజన్ చెప్తాను మీకు. చాలా మంది సినిమా మీద క్రేజ్ ఉంటుంది, అది క్రేజ్ కి ప్యాషన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అనిల్ ప్యాషనేట్, ఎంత ప్యాషనేట్ అంటే ఎప్పుడు చాలా మంది కాంబినేషన్స్ చూసుకుంటారు, పెద్ద ఇదిలో చేయాలి సినిమాలు అని అనుకుంటారు. అంటే ఇన్వాల్వ్ కారు ఊరికే జస్ట్ ఊరికే పై పైన అలా వచ్చి సినిమా ప్రొడ్యూసర్ అని పేరు అంటే డబ్బు పెట్టడం వరకేనట్టు ఉంటారు. బట్ అన్ని అలా ఎప్పుడు ఉండడు, అంటే ఏ సినిమా అయినా సార్ చిన్నదైనా పెద్దదైనా తన ఇన్వాల్వ్మెంట్ కానీ తన ఇన్పుట్స్ కానీ ఎక్కువ ఉంటాయి ప్రతి సినిమాకి కూడా. సో ప్యాషన్ ప్రొడ్యూసర్ కి ఎప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలగదు. అండ్ వన్ మోర్ థింగ్, అలాంటి ప్రొడ్యూసర్లు ఎప్పటికీ ఉంటారు, అంటే వాళ్ళు బిలీవ్ చేసేది కాంబినేషన్స్ కాదు కథను బిలీవ్ చేస్తారు కాబట్టి. సో అది రామానాయుడు గారు కానీ మీరు ఇందాక చెప్పారు నేను ఆ ఇంటర్వ్యూ విన్నప్పుడు. సో వీళ్ళందరూ ఎందుకు అంత లాంజివిటీ ఉంది అంటే రీజన్ వాళ్ళ కాంబినేషన్స్ కాదు, ఎప్పుడు కథనే నమ్మారు. అట్లా అనిల్ కూడా స్టార్స్ తో తీస్తాడు, సేమ్ టైం కథని మాత్రం గట్టిగా పట్టుకుంటాడు, కథను నమ్ముతాడు అది.
1: అండ్ అనిల్ గారు, జస్ట్ వాంట్ టు యాడ్ వన్ క్వశ్చన్ టు ఇట్, ఏంటంటే యుఎస్ నుంచి వెళ్ళిన ప్రొడ్యూసర్స్ అంటే ఇండస్ట్రీలో ఓపెన్ గా చెప్పండి మీరు, అంటే ఓ వీళ్ళ దగ్గర డబ్బులు ఉండి వచ్చేసారా అన్నట్టు చూస్తారా? డూ దే లుక్ అపాన్ యూ ఆర్ లుక్ డౌన్ అపాన్ యూ? అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ నేమ్, బట్ ఈ మధ్య అద్భుతమైన హిట్స్ ఇచ్చిన చాలా ఫ్రీక్వెంట్ గా చేసేసిన ఒక నిర్మాతని ఎంత పొగిడారో అంతగా కూడా క్రిటిసైజ్ చేశారు. సో హౌ ఇస్ దట్ వెల్కమ్ రిసెప్షన్? ఇస్ దర్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సమ్మన్ హూ గోస్ ఫ్రమ్ హియర్ ఆర్ అక్కడ హోమ్ బ్రెడ్ ప్రొడ్యూసర్ మధ్య?
3: చాలా తేడా ఉంటుందండి, బికాస్ వెన్ వి గో దేర్ అదే చెబుతున్నాను కదా, నాకు వి గాట్ లక్కీ బికాస్ 14 ఇయర్స్ గాట్ లక్కీ బికాస్ మాకు ఆల్రెడీ శ్రీను గారు ఉన్నారు అండ్ బీయింగ్ ఎ రూమ్మేట్ ఇట్స్ డిఫరెంట్ థింగ్ కదా. సో బట్ కొత్తగా వెళ్తే గనక ద వే దే సీ ఇస్ ఈడెవరు డబ్బులు పోగొట్టుకోవడానికి వచ్చాడనే ఫీలింగ్ ఉంది. ఐ థింక్ అట్లీస్ట్ 50% ఇస్ రైట్ నౌ బికేమ్ లెస్ అమెన్ 50% లెస్ అయింది బికాస్ ఆఫ్ ద సక్సెస్ ఆల్సో వాట్ వీ హ్యాడ్. మేము వెళ్ళక ముందు ద సక్సెస్ రేట్ వాజ్ ఆల్మోస్ట్ 0 అండి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి.
1: అవును.
3: Then suddenly all the, right now if you see, at least 80% of the producers are from US only.
1: అవును.
3: So ఆ విధంగా ఏంటంటే people may be thinking many things, but first ఎలా చూసినా సరే right now the things are becoming far better.
2: నాకు చాలా హ్యాపీగా ఉంటుంది విషయంలో అనేది, ఎందుకంటే ఫస్ట్ మన ఇద్దరు అంటే నేను తీసుకురావడం అనేది పక్కన పెడితే మన ఇద్దరు మీరు వచ్చారు నా ద్వారా. సో ఆ తర్వాత అక్కడి నుంచి మన దగ్గరకు వచ్చేవాళ్ళు అందరూ చాలా చాలా మంది అందరూ ఎన్ఆర్ఎస్ అందరూ ప్రొడ్యూసర్స్ అయిపోయారు, అలాగే మైత్రి కానీ అందరూ కూడా అందరూ. సో అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎన్ఆర్ఎస్ ని ఎక్కువ అక్కడ తీసుకెళ్ళిన క్రియేట్ లో మెయిన్ ఇది నాది ఉంది అనేది.
1: Yeah, very openly spoken. And Srinu garu, next question is to you. Oka confusion comedy ki oka undisputed raja ani cheppali meeru man telugu cinemallo okke oka sannivesamlo oka multi character sequences untayi andaru oka aiduguru aaruguru vibhinnanga aalochinchali and vibhinnanga comedy akkada pandichali aa logic paper meeda chakkaga raaskuntaru adi pandinchatam complete ga వేరేగా వస్తుంది. సో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ అండి అన్ని క్యారెక్టర్స్ తో ఒకేసారి కామెడీ పండించటం?
2: అది మెయిన్ అండి, సిచ్యువేషన్ ఎంత కాంప్లెక్స్ గా ఉంటే నేను అంత ఎంజాయ్ చేసేవాడిని ఎప్పుడు కూడా. అంటే ఒక ఒక సీన్ లో 10 మంది ఉంటే 10 మందికి 10 పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు ఆ సీన్ డీల్ చేయడం చాలా కష్టం. ఆ దాన్ని ఒక రైటర్ ఒకటి అనుకుని డైరెక్టర్ ఒకటి అనుకుని అది కష్టం అవుతుంది. ఇక్కడ కథలోనూ నేను ఉంటాను, నాది కథైనా లేకపోతే వాళ్ళది కథైనా ఒక్కొక్కసారి ఆ సిచ్యువేషన్ అందరం కలిసి ఆ డిజైన్ చేస్తాం, సిచ్యువేషన్ చాలా స్ట్రెంగ్త్ చేస్తాం. చేసిన తర్వాత బేసిక్ గా నేను డైలాగ్ రైటర్ అవటం వల్ల అనిల్ కూడా తెలుసు ఎప్పుడు నేను లాస్ట్ మినిట్ లోనే సీన్ రాస్తాను. అంటే అదంతా మైండ్ లో పెట్టుకుని లాస్ట్ మినిట్ లో ఎక్కడ ఎలాంటి కన్ఫ్యూషన్ గురి అవ్వకుండా ఆడియన్స్ మాత్రం ఎంజాయ్ చేసేలాగా అది రాయడం జరుగుతుందండి. అలాంటి సీన్స్ నేను ఇష్టపడతాను కూడా, అలాంటి సీన్స్. అది నాకు కష్టం అని అనిపించదు, ఒకలాగా ఒక ఫజిల్ వాడినా మనకు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అలాగే అలా అలా ఫీల్ అవుతానండి. అలాగే
1: డిసి గజాల చారి గారు ఇవన్నీ ఏంటంటే సినిమాలో డైలాగ్స్ కావండి, ఇవి రెగ్యులర్లీ కుటుంబాలు స్నేహితులు కలిసినప్పుడు కూడా వాడేటటువంటి ఐకానిక్ డైలాగ్స్ అయిపోయినాయి కొన్ని అయితే, అండ్ కొన్ని అయితే హిస్టారికల్ మీమ్స్ అయిపోయినాయి ఇన్ ఎ గుడ్ వే ఆల్సో. సో ఐ హావ్ ద సేమ్ క్వశ్చన్ అండ్ కళ్యాణ్ ఐ థింక్ యూ హావ్ సమ్ క్వశ్చన్ ఇన్ ద సేమ్ లైన్స్.
0: తప్పకుండా. అండ్ శ్రీను గారు ఒకసారి ఒక 3-4 చిన్న చిన్న క్లిప్స్ ప్లే చేసి నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగబోతున్నాను. ఒకసారి అండి క్లిప్స్ మీకోసం.
4: నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తెచ్చుకున్న తాళం ఏంటి, మాట ఉన్నదేనా మరో, నువ్వు పాడుతున్న టెంపో ఏనా, నువ్వు మనిషి పశువా, అలా కుడతావంటి, చచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ?
5: ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, సిఇఓ సోనిక్ సొల్యూషన్.
4: మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు.
0: ఇవి జస్ట్ నేను శాంపుల్ 4 ప్లే చేశాను శ్రీని గారు, ఇలాంటివి వేలల్లో వందల్లో ఉన్నాయి. ఈరోజు మీరు మీమ్స్ అనేవి బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. ఇన్ఫ్యాక్ట్ మన బిజీ స్ట్రెస్ఫుల్ లైఫ్స్ లో మనకి డే టు డే ఆనందం కలిగిస్తుంది చాలా మంది కంటే ఈ మీమ్స్ ఎంబెడ్ చేసిన క్లిప్సే. అండ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐఎమ్ ప్రెటీ షూర్ యూ ఆల్రెడీ నో బై నౌ, మోర్ దాన్ 50% ఆఫ్ ఎనీ క్లిప్ విత్ మీమ్ మీ డైలాగ్స్ ఉంటాయి శ్రీను గారు. అది నాకు 2 పాయింట్స్ చెప్తోంది. అప్పుడెప్పుడో మీరు రాసిన ఆ పాపులర్ డైలాగ్స్ పాపులర్ ఇప్పటికీ దే ఆర్ రెలవెంట్, అందుకని ఈ జనరేషన్ కూడా అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారని ప్రూవ్ అవుతోంది. నెక్స్ట్ మీ సినిమాలు అయిపోయినా సరే యూఆర్ స్టిల్ ప్రొవైడింగ్ ఎంటర్టైన్మెంట్ డే ఇన్ అండ్ డే అవుట్, ఎలా అనిపిస్తుంది శ్రీను గారు మీకు?
2: చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ అన్ని చాలా ఎంజాయ్ చేస్తూ డిజైన్ చేయటం తర్వాత అవన్నీ చాలా రియలిస్టిక్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే అండి, ఇంతకాలం వాళ్ళు ఇంత లాంజిట్యూడ్ ఉండడం కారణం ఎంతో రియలిస్టిక్ గా ఉండటం, ఎక్కడ ఫోర్స్డ్ గా ఇది చేయకుండా ఉండటం, న్యాచురల్ గా ఉండటం, అందుకే అందరు రిలేట్ అవుతారు ఎక్కువ. చాలా సంతోషంగా ఉంటుంది ఇంతమందిని నవ్వించగలిగినందుకు. సో ఇంతే కాదు, ఇంకా ఇక ముందు కూడా ఇంకా గట్టిగా నవ్వించాలని చాలా గట్టిగా అనుకున్నాం, చేస్తాం ఈసారి కూడా.
0: ఐ వాంట్ గో బ్యాక్ టు వన్ సీన్ అండి,
3: ఒకటి ఉందండి
1: చెప్పండి.
3: ఈయన మెయిన్ ఆయన బాడీ జీన్స్ లోనే వెటకారం ఉంది. అక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరితో కూడా ఈయన మైండ్ లో ఉందే వాళ్ళు చెప్పగలరు, వాళ్ళు అనుకుని వాళ్ళు ఏదో చేద్దాం ఉంటే జరిగే పని కాదు అక్కడ.
1: అండ్ మీరు రూమ్మేట్ అన్నారు, జస్ట్ వ్యక్తిగతంగా ఐనో ఈ రూమ్మేట్ గా ఉన్నప్పుడు కూడా హౌ ఇస్ పర్సనాలిటీ లైక్ దిస్ ఆల్ ద టైమ్? అంటే మాటల్లో హ్యూమర్ ఎటకారం
3: లైక్ దాట్? Whenever he is with us or with him, outspoken ala ichcheyadam kadu, but subtle ga okoka dialogue kodta untaru, adula navestha undal anamata, edha navvali levate amma nenu tappu chesana last time anko.
1: And Anil garu, next question meekandi. Oka movie ki okoka sari entante manaki untai instinct an untundi, manasu an untundi. Instinct oddu oddu oddu ani cheptuna kuda you know manasu ni velipothuntam. Ala chesi ala chesinavi manchiga adbhutanga work out ayindi kani lekapothe asalu work out avani kanidi emanna unda? Adi number one question. And the second question is, పెద్ద స్టార్స్ ఒత్తిడి కేవలం దర్శకుల మీదే కాదండి, దర్శకులు ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళ పాపులారిటీ అని అని చూస్తారు, అలా కాకుండా ప్రొడ్యూసర్స్ మీద కూడా చాలా ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్ ఈ రెండు చెప్పండి.
3: ఫస్ట్ది ఓకే, మనం చేయాలా వద్దా చేయాలా వద్దా అనుకున్న సినిమా హిట్ అయినవి అయితే ఏది లేదండి, బట్ బాగా డిజాస్టర్ అయ్యి లెసన్స్ నేర్పించినవి మాత్రం ఉన్నాయి. సో ఓకే, ఇక్కడి నుంచి మనం మా హోటల్కి వెళ్ళకూడదు ఆర్ అనుకున్నది ఏదో ప్లస్ ఆర్ మైనస్ మనం అనుకుందే చేద్దాం ఆ డెసిషన్ తీసుకునేలాగా చేసినాయి కొన్ని మూవీస్. అండ్ నెక్స్ట్ పెద్ద ప్రెషర్స్ ఉండవండి, అంటే న్యాచురల్ ఇట్స్ క్రియేటివ్ ప్రెషర్స్ అన్ని చోట్ల ఉంటాయి. అండ్ హీరోల దగ్గర నుంచి ఇన్ పర్టికులర్ గా ఇది చేయాలి అది చేయాలి అనేది
1: నాట్ జస్ట్ హీరోస్, నాట్ జస్ట్ హీరోస్, హీరో ఫ్యాన్స్ ఉంటారు, కమర్షియల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దానికి తగ్గట్టు మీ సినిమా బడ్జెట్లు పరిధులు ఉంటాయి, అటువంటిది దర్శకులతో పాటు మీ మీద కూడా బాధ్యత ఎక్కువ ఉంటుందా, ప్రెషర్ ఎక్కువ ఉంటుందా?
3: ప్రెషర్ కంటే బాధ్యత అయితే ఉంటుందండి, రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. అంటే సినిమా హిట్ అయ్యేదాకా అనమాట, బికాజ్ ప్రొడ్యూసర్ ని నమ్మి డైరెక్టర్ హీరో అందరూ చేస్తారు, ఐ మీన్ బీయింగ్ దేర్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసే బాధ్యత ప్రొడ్యూసర్ది. బికాజ్ అక్కడికి వచ్చేసరికి డైరెక్టర్ ఈజ్ క్యాప్టెన్ అండ్ తన ఎమోషన్ మీద సినిమా నడుస్తుంది, హీ హాస్ టు మేనేజ్ ది ఎంటైర్ సెట్. బట్ ఈ సెట్ వెనక మేనేజ్ చేయాల్సింది ప్రొడ్యూసర్. సో ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ ఇట్ విల్ బి గుడ్, లేదు అది ఆబ్లిగేషన్ అనుకుంటే మాత్రం రోజు బాధపడతా చేస్తారు అంతే తేడా.
1: అండ్ వైట్ల గారు, వెంకి ట్రైన్ ఎపిసోడ్ గురించి బహుశా ఇన్నేళ్లలో మీకు చెప్పని వాళ్ళు ఎవరు ఉండరు, దట్ కామెడీ ట్రాక్ ఒక రకంగా కామెడీ ట్రాక్ రాస్తున్నప్పుడు తిరిగి రాస్తారంటారు సార్, అట్లాగా అందరికి గుర్తుండిపోయే కామెడీ ట్రాక్. అండ్ భూకుడు వంటి సినిమా ఒక సూపర్ స్టార్ సినిమాలో కామెడీ ఎలిమెంట్ అంతలా పండించి చివరి వరకు తీసుకురావడం అది సూపర్ హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ మీరు సొంతం ఆనందం చిత్రం నుంచి ఒక పెద్ద దెబ్బ వచ్చింది అందరి వాడి చిత్రం తర్వాత, పెద్ద సినిమాల హీరోల్ని డైరెక్టర్స్ వన్ టైం టూ టైం డైరెక్టర్స్ హ్యాండిల్ చేయలేరా అన్న టైప్ లో నుంచి ఇంత మ్యాసివ్ హిట్స్ అందించారండి. సో వాళ్ళకి రాస్తున్నప్పుడు ఈ ఆ రెండు సినిమా ఆ పర్టికులర్ నేను మెన్షన్ చేసిన రెండు సినిమాలు వాటి గురించి ఒక్కసారి యువర్ మైండ్ సెట్ యువర్ ప్రయాణం అండ్ రీచ్ అయిన తర్వాత.
6: టాకింగ్ అబౌట్ వెంకీ అండ్ దూకుడు రైట్ అండి, వెంకీ అండ్ దూకుడు ఓకే. వెంకీ వెంకీ ఎలా అంటే యాక్చువల్ గా నేను ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళ సినిమా ఆనందం ఆనందం చేస్తున్నప్పుడు కేరళ రిక్కీకి వెళ్ళినప్పుడు నాకు ఏదో ఊరికే కార్లు ట్రావెల్ అవుతున్నప్పుడు నా పక్కన కెమెరా మన అజయ్ విన్సెంట్ అని ఆయన ఉన్నాడు. సో ఆయన కాసేపు క్వైట్గా ఉండమని చెప్పి నేను ఏదో ఆలోచించాను, చిన్న ఐడియా ఆలోచించి ఆయనకు చెప్పాను, ఫస్ట్ ఆయన చెప్పాను ఒక ఐడియా ఇలా వెంకీ ఐడియా చెప్పినప్పుడు ఆయన బాగా ఎగ్జైట్ అయ్యారు, చాలా బాగుంది అని అన్నారు. వచ్చిన వెంటనే అది రవితేజకి చెప్పాను, ఇమీడియట్లీ సెట్ ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత దాన్ని ఎంటర్టైనింగ్ గా చెప్పాలని అనుకున్నాం, ఎంటర్టైనింగ్ గా చెప్పాలని అనుకుని మొత్తం అనుకుని ప్రొడ్యూసర్ పూర్ణచంద్రకు చేసాం. చేసిన తర్వాత ఆ సినిమాలో మీరు ఏదైతే ట్రైన్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నారో దాని గురించి చెప్పాలంటే అది అసలు నేను రాయలేదు, అంటే ఆ సీక్వెన్స్ మొత్తం నా మైండ్ లో ఉంది, నేను డైలాగు అనేది రాయలేదు దానికి, ఫస్ట్ టైం ఆ సినిమా చేశాను అలాగా. సో
2: అంటే ఇప్పుడు చాలా లగ్జరీ వచ్చిందండి, మనం ఒక కంపార్ట్మెంట్ లో షూటింగ్ చేయాలంటే మనం సెట్ చేసుకుని దానికి పార్టీషన్స్ చేసి ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు అప్పుడేం లేదు, జస్ట్ ఒక మినిమం సైజ్ ఉండే ఒక రియల్ బోగీలో చేయాలి షూట్. అది నాకు ట్రైన్ ఆయన ఇచ్చింది, కేవలం 3 డేస్ ఇచ్చారు రియల్ ట్రైన్. రియల్ ట్రైన్ లో 3 డేస్, మిగతాది అంతా కూడా ఒక రామాజీ ఫిల్మ్ సిటీ లోనూ బోగి సెట్ లో చేయాలి. సో ఇంతమంది ఆర్టిస్ట్ ని పెట్టుకుని నేను డైలాగ్ రాయకుండా అక్కడ స్పాంటేనియస్ గా మనం ట్రావెల్ అవుతున్నప్పుడు చేసే అల్లర్ ఏదైతే ఉంటుందో, నువ్వు ఇది మాట్లాడు, నువ్వు ఇది మాట్లాడు, నువ్వు ఇది మాట్లాడు అని అలా వాళ్ళతో చేయించాను. అందుకే అంత న్యాచురల్ గా ఉంటుంది అది, ఇన్ని ఇయర్స్ ఉండిపోయింది, అది ఇంకెప్పటికీ ఉంటుంది అనేది నాకు కూడా నమ్మకం. రీజన్ ఏంటంటే ఏ ఫ్రేమింగ్ ఉండదు, అది ఒక డైలాగ్ ఏదో ఫ్రేమ్ చేసినట్టు ఉండదు. అది నాకు చాలా మంది బయట వాళ్ళతో పాటు ఒక పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా అదే చెప్పారు నాకు, నాకు అదొక మనకు జరుగుతున్నట్టు ఉంటుందండి అదే అని చెప్పి. దానికి రీజన్ నేను డైలాగు రాయకుండా వాళ్ళతో చెప్పించటం, నువ్వు ఇది చెప్పు, నువ్వు ఇది చెప్పు, ఇది చెప్పని అక్కడ ఏది వస్తే అది ఇంప్రూవ్ చేసేవాళ్ళం. అదో మీడు మాధవ్ ఒక రోజు దుబాయ్ నుంచి వచ్చాడు, వచ్చి అడు అతను ఏదో ఒక హ్యాంగ్ అదే అందులో ఉన్నాడు, ఏంటో ఒక హైలో ఇలా కత్తి మసలి పాడుతుంటే అతను డైలాగ్ తెచ్చుకునేవాడు అక్కడ రోజు సరదాగా అందరిని ఎంటర్టైన్ చేయడానికి. దాన్ని కూడా ఎన్కార్పరేట్ చేశాను, ఎన్కార్పరేట్ చేసి ఎంత అల్లరి చేసాం అంత అల్లరి చేసాము. దాంట్లో అల్లరి మేము ఎంత ఎంజాయ్ చేసాం ఈ రోజు అంటే, ఆ రోజు ఆశ్చర్యం ఏంటంటే అంత సీనియర్ యాక్టర్స్ లైక్ బ్రహ్మానందం గారు కానీ ఏవిఎస్ గారు కానీ వీళ్ళందరూ అంతే ఎంజాయ్ చేసేవారు వాళ్ళు కూడా మేము చెప్తుంటే. సో అలా అది జరిగింది, అట్లా ఆ సినిమా అంతా సరదా సరదాగా చేసిన రవి నా క్లోజ్ ఫ్రెండ్ అవటం. సో ఆ సినిమాలో మీరు గమనిస్తే రవిని కమెడియన్స్ కి అతనికి డిఫరెన్స్ చూపించలేదు నేను, అలా పక్కన ఉన్న ఫ్రెండ్స్ లాగా అతన్ని ట్రీట్ చేసి అతని మీద జోకులు ఏం చేయలేదు అంతా చేశాను. యాక్చువల్ గా ఫ్రెండ్స్ పైన పడుకుంటే రవితేజ్ కింద పేపర్ వేసి పడుకో పెట్టడం ఎన్ని చేశాం, అంటే రవికి నా మీద ఒక బిలీఫ్ అదే అవ్వచ్చు అని అది అలా జరిగిపోయింది సరదా సరదాగా. అది ఇన్ని అంత పెద్ద హిట్ అవడం ఇన్ని ఇయర్స్ ఉండిపోవడం జరిగింది. ఇక దూకుడుకి వచ్చేటప్పటికి దూకుడు ఒక ఇంటెన్షన్ అండి. దూకుడు ఎలాంటి ఇంటెన్షన్ అంటే నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం, కృష్ణ గారు అంటే చాలా చాలా ఇష్టం. సో కృష్ణ గారు ఫేవరెట్ నేను, అనిల్ కానీ అందరం. సో మహేష్ నాకు దొరికినప్పుడు మహేష్ తో మామూలు సినిమా తీయకూడదని మాత్రం స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయ్యి ఒక కథ మేము అనుకున్నాం, ఒక 78% కంప్లీట్ అయింది. దాని మీద ఒక 3-4 మంత్స్ ట్రావెల్ కూడా అయ్యాం. అయిన తర్వాత మహేష్ బాబు కూడా ఓకే అనేసిన తర్వాత, అనిల్ అందరూ ఓకే అనేసుకున్న తర్వాత కూడా నా మనసులో ఎక్కడో దాని మీద డౌట్ ఉంది. డౌట్ ఉండి దాన్ని డ్రాప్ చేసాను. నేను ఎప్పుడు అలా చేయను, ఏదో రకంగా చేసేస్తుంటాను. డ్రాప్ చేసి మరి ఎలా అనుకున్నప్పుడు వచ్చిన థాట్ ఆ దూకుడు అనే థాట్. ఆ థాట్ ని దాంట్లో ఒక గ్రేటెస్ట్ ఫిల్మ్ కూడా ఇన్కార్పొరేట్ చేసుకునే అవకాశం వచ్చింది. మన అనిల్ 14 నుంచి వచ్చిన రెఫరెన్స్ అది, ఆ రెఫరెన్స్ దాన్ని అన్ని ఇన్కార్పొరేట్ చేసి స్ట్రక్చర్ చేసిన తర్వాత ఇంకా మహేష్ బాబుకి నేను ఒక 1/2 అవర్ నరేషన్ ఇచ్చాను. అతను చాలా బాగా ఎగ్జైట్ అయ్యాడు, సూపర్ గా ఉంది సార్ అని అన్నాడు. అన్న తర్వాత టోటలీ సరెండర్, అంటే మహేష్ బాబుకు ఉన్న గొప్పతనం అదే కదా, ఈ డైరెక్టర్ కి అంత పూర్తిగా సరెండర్ అవటం వల్ల, అంటే ప్యారలల్ గా కూడా ఇంకా చాలా స్క్రిప్ట్ మేకింగ్ జరుగుతూనే ఉండింది అది, అంటే ఎన్నో ఇంప్రొవైజేషన్స్ లైక్ వెంకి అలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఆ సినిమాకి ఆ సాంగ్స్ కానీ ఇవన్నీ అన్ని కుదరటం, అన్ని బాగా జరగటం. తర్వాత ప్రొడ్యూసర్స్ అనిల్ పర్టికులర్ గా ఎంత ఎంజాయ్ చేస్తాడంటే సినిమాని, అది చాలా మంచి లక్షణం అది. అంటే డైరెక్టర్స్ కి ఎక్కువ ఉంటుంది అది ఆ ప్యాషన్ కానీ లేకపోతే ఎంజాయ్ చేసే విధానం కానీ, ప్రొడ్యూసర్స్ లో చాలా తక్కువ మందికి ఉంటుంది, అయితే నెంబర్స్ మాత్రమే ఉంటాయి వాళ్ళకి. అలా కాకుండా అనిల్కి ఏంటంటే సినిమా అంటే ఒక పిచ్చి సినిమా, కేవలం నాకు తెలిసి అనిల్ మైండ్ లో ఎప్పుడు సినిమాకి డబ్బు కోసం వచ్చిన మనిషి కాదు, ప్యాషన్ తో మాత్రమే వచ్చేది అది నాకు తెలుసు 100%. సో దాన్ని ఎంజాయ్ చేస్తూ చేసాం ఆ సినిమాని, అంత 1 ఇయర్ దానికి ఫంక్షన్స్ చేస్తూనే ఉన్నారు అనిల్ గాని రామ్ గాని గోపి గాని వీళ్ళందరూ కూడా 1 ఇయర్ పాటు ఫంక్షన్స్ చేస్తూనే ఉన్నారు. అన్ని ఫంక్షన్స్ జరిగిన సినిమా ఇంకోటి ఉండదు, అంటే అంత అది డబ్బు కాదు, అక్కడ ఒక సంతోషం. అందరికి కృష్ణ గారు అంటే ఇష్టం, అలా మహేష్ అంటే ఇష్టం. సో అందరం ఒక ప్రేమతో అలా చేసాం. మహేష్ సపోర్ట్ కోఆపరేషన్ ఆ సినిమాకి అంత గట్టిగా ఉంది కాబట్టి ఆ సినిమా ఎప్పటికీ అలా ఉండిపోయింది, ఇప్పటికీ అలా ఉండిపోయింది ఆ సినిమా.
3: వన్ మోర్ థింగ్ అండి, మనం నాకు ఇప్పుడే స్ట్రైక్ అయింది మీరు మాట్లాడుతుంటే, యాక్చువల్లీ ఆ సినిమాకి చెప్పిన ఫస్ట్ స్టోరీ ఇప్పుడు గనక తీస్తే ప్యాన్ వరల్డ్ మూవీ అండి. అప్పట్లో చాలా పెద్దది, అసలు ఇదేంటో కన్ఫ్యూజన్ లాగా అనిపించేది, చాలా మంచి చాలా కష్టపడ్డాము. బట్ ఐ మీన్ లోకల్ ఇస్ అన్బిలీవబుల్ బట్ మేము అనుకున్న వేరే స్టోరీ
6: మాత్రం
3: ఇప్పుడు వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ పాన్ ఇండియా అని చెప్పి ఇచ్చేస్తున్నారు కదా ఆ రేంజ్ లో స్టోరీ అనమాట అప్పటికి చాలా పెద్ద అంటే థాట్ ఇట్స్ అ వెరీ బిగ్ థాట్ అనమాట
1: ఇప్పుడు కూడా ఏం ఆలస్యం అవ్వలేదండి దర్శకులు ఇక్కడే ఉన్నారు నిర్మాత ఇక్కడే ఉన్నారు సమయం మీ చేతిలో ఉంది యూ కెన్ ఆల్వేస్ కమ్ అప్ విత్ దట్
0: శ్రీను గారు ఇందాక మీరు చెప్పారు కదా దూకుడు అని సేమ్ క్వశ్చన్ అండి ఇప్పుడు దూకుడులో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సీన్ సమంత వెనక నుంచి రావడం ఏమి గురించి చూద్దాం టైప్ వన్ టైప్ టూ అది కూడా ఏంటి మీరు అనుకున్నదా ఆన్ ద ఎందుకంటే మీ గురించి విన్నది ఏంటంటే యూ ఇంప్రొవైజ్ క్వైట్ అ బిట్ ఆన్ ద సెట్స్ అని
6: జరిగిందంటే అనిల్ ఉన్నావు కదా ఇస్తాంబుల్లో పైన వర్షం వస్తుంది గుర్తుంది మనం వేరే సీన్ ప్లాన్
3: చేసాం
6: పైన వర్షం వస్తుంటే కింద మనం కూర్చున్న ఫ్లాట్ ఏదో ఉంది అక్కడికి షిఫ్ట్ అయ్యి అంటే నాకు షూటింగ్ ఆగడం ఇష్టం ఉండదు సో ఇంత ఇంపార్టెంట్ సీన్ ఏదైతే ఫస్ట్ హాఫ్ లో ఒక హైలైట్ అవుతుందో సీన్ ఆ సీన్ ని అక్కడ అప్పటికప్పుడు వర్షం వస్తుంది కాబట్టి షిఫ్ట్ అక్కడ తీసాం అక్కడికక్కడ రాసి సరదాగా నేను ఏదో చేసి చూపిస్తుంటాను కదా అలా అలా అలా అలా సరదాగా చేసాం అంటే సమంత ఒకసారి వినేస్తే అక్కడతో అయిపోయింది కానీ నెక్స్ట్ మళ్ళీ రావడం హై వస్తుందని అక్కడ దాన్ని ఇంప్రూవైజ్ చేయడం ఇవన్నీ చేసాం
0: దాంట్లో వాళ్ళ అమ్మగారు చెప్తే వాళ్ళ అమ్మగారు సిగ్గుపడుతుంది ఏంటయ్యా అని అసలు నేనైతే అసలు హోల్ సీన్ కన్సీవ్ చేసిన విధానం వైదా ఇంకోటి కూడా చెప్పాలి సీని గారు మీకు ఇందాక ట్రైన్ సీన్ అన్నారు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఇది నాకు ఐఎమ్ టెల్లింగ్ బికాస్ ఐ నో మా ఫ్రెండ్స్ కానీ చాలా మంది డిన్నర్ కూర్చున్నప్పుడు యూనో డిన్నర్ ఒక 20 మినిట్స్ సీన్ పెట్టేస్తాం సినిమాలు చూడడం మానేశారండి జనాలు ఆ 20 మినిట్స్ లో మీరు ట్రైన్ ఎపిసోడ్ పెట్టుకుంటారు అది చూస్తూ హాయిగా భోజనం చేస్తారు సో ఏమన్నానంటే మీ సినిమాలు దే ఆర్ లివింగ్ ఆన్ ఆ సినిమాలుగా సీన్స్గా ఆ ట్రైన్ ఎపిసోడ్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు పీపుల్ స్టిల్ లవ్ ఇట్ టు డెత్ సో అగైన్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ సోస్ మెమరబుల్ సీన్స్ శ్రీను గారు
6: సో
0: అనిల్ గారు బై ద వే వింటున్న విరిజల శ్రోతలందరికీ ఇప్పుడే ట్యూనియన్ అయితే కనుక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారితో అలాగే దూకుడు లాంటి ఎన్నో కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ అందించిన 14 రీల్స్ అధినేత అనిల్ శంకర్ గారితో మనం ఈరోజు ఎక్స్క్లూజివ్ లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్నాం అనిల్ గారు నెక్స్ట్ క్వశ్చన్ మీకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నారీ నారీ నడుమ మురారి కంగ్రాచులేషన్స్ పెద్ద హిట్ కొట్టారు మీకే కాదు శర్వానంద్ గారు కూడా హిట్ కొట్టిన తర్వాత ఆబ్వియస్లీ చాలా మంది చెప్తారు బట్ ఐ సా ఆడియో ఫంక్షన్ లో ద వే శర్వా టాక్డ్ అబౌట్ యూ దట్ స్పీక్స్ అబౌట్ ద రెస్పెక్ట్ దట్ యూ హ్యావ్ ఇన్ జనరల్ అంటే మీతో పనిచేసిన వాళ్ళందరిలో చూశాను నేను ఒక సెన్స్ ఆఫ్ అడ్మిరేషన్ టువర్డ్స్ హౌ యూ ట్రీట్ ద యూనిట్ హౌ యూ ట్రీట్ ద అని అది క్లియర్గా కనబడుతుంది బట్ రెండు అంటే ఇప్పుడు వింటూ ఉంటాం మనం రామానాయుడు గారి కాలంలో ప్రొడ్యూసర్ వస్తే అందరు నిలబడేవారు రెస్పెక్ట్ ఉండేది అని అక్కడి నుంచి ఇప్పుడు ప్రొడ్యూసర్ హెస్ బికమ్ సంబడీ హూ స్పెండ్స్ ద మూవీ సినిమా ఫ్లాప్ అయితే బ్లేమ్ అంతా ప్రొడ్యూసర్కి పాపం ఫైనాన్షియల్ లాస్ అంతా ప్రొడ్యూసర్కి హిట్ అయితే మాత్రం డైరెక్టర్ అండ్ హీరోకి అన్న మైండ్ సెట్లో ఉంది సో యాజ్ అ ప్రొడ్యూసర్ సంబడీ హూస్ డన్ హూస్ బీన్ త్రూ అట్లీస్ట్ గుడ్ 15 ప్లస్ ఇయర్స్ 20 ప్లస్ ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ సో మీరు చెప్పండి ప్రొడ్యూసర్గా రోల్ కానీ రెస్పెక్ట్ కానీ డిమినిష్ అవుతూ వచ్చిందా అండ్ వాట్ కెన్ హౌ కెన్ ప్రొడ్యూసర్ గెట్ బ్యాక్ ఐ థింక్ దే డిజర్వ్ దట్ కొంచెం ఎలాంటి ఉన్నత స్థానంలో ఉండాలి వాళ్ళు కూడా ఆన్ పార్ విత్ హీరో అండ్ డైరెక్టర్ అలా లేదనేది జనరల్ పర్సెప్షన్ మీ పర్సెప్షన్ ఏంటండి
3: రెస్పెక్ట్ అనేది మనం వి హావ్ టు ఎర్న్ ద రెస్పెక్ట్ అండి వి షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇట్ రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉందండి వెన్ వి గో టు ద సెట్ విల్ గెట్ రెస్పెక్ట్ వెన్ దే నో దట్ వి ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ లేదు ఊరికనే హీజ్ అ ఫైనాన్షియర్ హీల్ గెట్ బ్యాక్ ద ప్రాఫిట్స్ ఈ టైప్ లో మైండ్ సెట్ ఉంటే దే వోంట్ రెస్పెక్ట్ అస్ సో అది వాళ్ళు పెరిగిపోయింది తగ్గిపోయింది అన్నగానే నాయుడు గారు ఉన్నప్పుడు నాయుడు గారు మాకు నమ వెంకటేష్ రామానాయుడులో జరుగుతుందండి హీజ్ ఆల్సో పార్ట్నర్ ఆ మూవీలో అంటే సురేష్ బాబు గారు పార్ట్నర్ అప్పుడు కూడా ఎవ్రీ 2 డేస్ ఒకసారి సరదాగా వచ్చేవారు మొత్తం చెక్ చేసుకుంటానికి
6: అవును
3: కొత్త ఆర్టిస్ట్ వచ్చారంటే వచ్చేవారు సో ఆటోమేటిక్ గా వి రెస్పెక్ట్ హిమ్ కదా ఆ ఏజ్ లో వచ్చారు అంటే కనుక అందరు రెస్పెక్ట్ చేస్తారు లైన్
6: అంటే ఏం లేదు టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ ఎక్కువ సినిమాలు చేస్తారు చూస్తుంటారు కదా ఎవరంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఈజీగా అంటే ఏదో చెప్పాలని ఏదన్నా చెప్తున్నారా లేకపోతే నిజమైన ప్యాషన్ ఉందా అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అర్థమైపోతుంది దాన్ని బట్టే వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేస్తారు అంతే
3: అది ఒక ప్రొడ్యూసర్ చూసానండి సినిమా రిలీజ్ అవుతుంది హిస్ ప్లేయింగ్ కార్డ్స్ ఇంకా రెస్పెక్ట్ ఉండదు కదా. సింపుల్ యాజ్ దట్. దే వోంట్ ట్రీట్ హిమ్ ద సేమ్ వే దే ట్రీట్ నాయుడు గారిని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయాలంటే.
6: అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అండి, రెస్పెక్ట్ ఎలా వస్తుందంటే అబ్జర్వ్ చేస్తాను ఇండస్ట్రీ. ఇప్పుడు అనిల్ ఉన్నారు, అనిల్ ఏంటంటే కొన్ని ఫిలిమ్స్ మనకే కోపం వస్తుంటాయి. అంటే అఫ్ కోర్స్ నేను ఆగడ్ లాంటి ఒక డిసప్పాయింటెడ్ ఫిల్మ్ చేశాను తనకి, కానీ ఫినాన్షియల్ గా తనకంటే ఎక్కువ బాధ్యత నేను ఎక్కువ ఫీల్ అవుతాను. ఇది నా ఫ్రెండ్ సినిమాని మాత్రం కాదు, ఏ ఫిల్మ్ అయినా కూడా అంటే అది అది మాత్రం ఆ దెబ్బ తగలనేవాను, అది వేరే. కానీ కొన్ని సినిమాలు విషయంలో తనకి జరిగింది చూస్తే బయటవాళ్ళు కోపం వస్తుంది, బట్ తను ఎప్పుడు ఎవరిని బ్లేమ్ చేయడు. అది తనలో కోపతాను అంత వాళ్ళది మిస్టేక్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఏమైనా ఎప్పుడు ఇంతవరకు ఆ డైరెక్టర్ బ్లేమ్ చేసినట్టు మీరు ఎక్కడ చూడరు. పర్సనల్ కలిసినప్పుడు కూడా మాట్లాడడం అప్పుడు ఆటోమేటిక్ గా గౌరవం వస్తుంది కదండి.
0: అవును అవును.
7: That's very nice. And ఒక దర్శకుడుగా వైట్ల గారికి నిర్మాతగా మీకు ఈ ప్రశ్న అండి. వైట్ల గారు ఎప్పుడు చిత్రాలు మీరు ఒక 4 దశాబ్దాలుగా చూస్తూనే ఉంటారు, 5 దశాబ్దాలుగా చూస్తూనే ఉంటారు. మనకి యాక్షన్ మూవీస్ ఉండేవి, కామెడీ మూవీస్ ఉండేవి, బట్ ఇప్పుడు అలా కానే కాదండి. ఇన్ ద నేమ్ ఆఫ్ యాక్షన్ వైలెన్స్ హస్ టేకెన్ ఓవర్ అండ్ ఇట్ పుట్స్ ఇమ్మెన్స్ ప్రెషర్ ఆన్ డైరెక్టర్స్, ఒక ఇంక్లూడింగ్ ఏది ఈవెన్ ఒక షారూక్ లాంటి ఒక రొమాంటిక్ హీరోస్ తీసినా కూడా గోర్ ఎలిమెంట్ లేకపోతే చూడరేమో అన్న ఒక భయం క్రియేట్ చేసేసారు. ద సక్సెస్ ఆఫ్ అనిమల్, ద సక్సెస్ ఆఫ్ సో మచ్ వైలెన్స్ ఈవెన్ ఇన్ మన దురంధర్ మూవీ ఆర్ మూవీస్ లైక్ దట్. ఇంకొక మూవీ వచ్చింది ఎవరో మార్టిన్ ఆర్ సంథింగ్ సంథింగ్ మూవీ, ఆ గోర్ ఎలిమెంట్ ఎక్కువ అయిపోతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ ఫీల్ ఇట్స్ అ స్కేరీ ట్రెండ్ మనం నెక్స్ట్ జనరేషన్ చూపించాలన్నా. బట్ వాట్ డూ థింక్, చూస్తుంటే అలాగే చేస్తున్నారు కదండి, వాట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఇట్ పుట్స్ ఆన్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అ డైరెక్టర్, అండ్ హౌ డూ యూ అప్రిషియేట్ ద ట్రెండ్ ఆర్ ఇస్ ఇట్ అన్ అక్సెప్టబుల్ ట్రెండ్?
6: అంటే ఉండే ఇప్పుడు మీరు చెప్పిన ఫిల్మ్స్ లో లైక్ దురంధర్ లేకపోతే కేజీఎఫ్ లేకపోతే పుష్ప లేకపోతే కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి అఫ్ కోర్స్ యానిమల్ దానికి అంటే రాజమౌళి గారి ఏమది వేరే ఇవన్నీ అవి రాజమౌళి గారి పక్కన పెట్టి ఈ సినిమాలన్నీ చూసుకుంటే సో వైలెన్స్ తో పాటు ఏదో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఆ సినిమాలో ఉండడం వల్ల అవి వర్కౌట్ అయినాయండి. సో అవి ఆని కదా అని చెప్పేసి మీరు ఒక 5-6 సినిమాలు 4-5 సినిమాలు మీకు గుర్తు చెప్తున్నారు, కానీ వచ్చినవి ఒక 50-60 ఉంటాయి. సో ఇవన్నీ కూడా అదే వాటిని ఫాలో చేస్తూ వస్తున్న సినిమాలు, ఫాలో చేస్తూ వచ్చిన సినిమాలు కాదు ఆ వాల్యూ ఉండదండి, ఆ ఒరిజినాలిటీ అది ఉండాలి. ఉన్నప్పుడే అది వస్తుంది తప్ప అది డెఫినెట్ గా ఏదో వరల్డ్ అని క్రియేట్ చేసి సో ప్రతి సినిమాకి ఏదో ఒక వరల్డ్ వరల్డ్ అనేది, ప్రతి సినిమాకి ప్యాన్ ఇండియా అని అది ఒక ఏదో చెయ్యాలని అనుకుంటే అది జరగదు, అది మంచిది కాదు. అది ఏమక్కర్లేదు, ఇండస్ట్రీ అర్థం చేసుకుంటుంది, అర్థం చేసుకోవాలి కూడా. అంటే ఎవరు కూడా ఎంత బాగొట్టుకోగలుగుతారండి, అది కష్టం. సో సినిమా అనేది ఎప్పుడు యూనివర్సల్ గా ఉండాలి. ఓకే ఇది ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా మంచివే, ఒక ఒక ఇప్పుడు పాత రోజుల్లోనే వచ్చాయి ఇప్పుడు వచ్చినాయి. అలాగే సినిమా ఇప్పుడు మేము దూకుడు చేసినా లేకపోతే ఇంకోటి చేసినా నేను భాషా చేసినా ఏం చేసినా అందరూ యాక్షన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అందరు యూనివర్సల్ గా చూడడానికి నేను ప్రయత్నం చేస్తున్నామండి అందరూ. అంటే ఒక సెక్షన్స్ మాత్రం కాకుండా అన్ని సెక్షన్స్ చూస్తేనే మా సినిమా పెద్దది అవుతుందని. సో ఇప్పుడు ఈ పాన్ ఇండియా పేరుతో ఏమవుతుందంటే మీరంతా గౌరవ అది ఒక డార్క్ గా ఉండటం, డార్క్ గా ఉండటం వల్ల కొంచెం అందరూ కనెక్ట్ కాలేకపోతున్నారు. చాలా సినిమాలు కూడా రిజెక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అట్ల మీద కూడా. సో ఏదో కొన్ని కొన్ని ఎగ్జామ్షన్ పక్కన పెడితే సో అది డెఫినెట్ గా ఏదైనా కంటెంట్ ఇంపార్టెంట్ అండి ఎన్నికైనా అసలు మెనీ జానర్ ఏదైనా సరే.
7: అనిల్ గారు, వాట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ డు యూ హ్యావ్ అంటే అటువంటి ఆ గోర్ ఇన్వాల్వ్ అయ్యే సినిమాలు, ఇప్పుడు ఆయన చెప్పినట్టే మనం కొన్ని సినిమాలు పర్టికులర్లీ అనిమల్ కైండ్ ఆఫ్ మూవీస్ అరికి రాబోయే సినిమాలు, ఇప్పుడు మనం కేజీఎఫ్ 2 కూడా ట్రైలర్ కూడా చూసాం, అది ఒక ప్రొడ్యూసర్ గా మీకు కూడా చాలా స్క్రిప్ట్స్ అలాంటివన్నీ వచ్చి ఇది విమర్చాలండి మనం చేయాలండి అని అటువంటివి ఏమన్నా జరుగుతున్నాయా, వాటి మీద మీ
3: అభిప్రాయం? ఎందుకంటే if at all someone comes near me with a script fun entundani adugutane.
7: Okay.
3: In first of all like gore movies nen choodlenu, nen personal ga choodlenu
7: amit.
3: So choodleni cheyalem kada, but at the same time meer anni gore kante kuda animal ane daniki it's again father son relationship that worked out and not feeling.
7: Oh no, yeah
3: that thing for the movie I loved the movie because of that one. అలాగే అంత ముందు కూడా ఉండే ఏ ఉపేంద్ర గారి మూవీస్ ఉండే అప్పుడు సార్ కంప్లీట్లీ డిఫరెంట్ దీంట్లో ఉండే కాబట్టి వర్కౌట్ అవుతాయి కొన్నిసార్లు అనమాట. బట్ అదే పెట్టుకుంటే ఒక లెట్ సపోజ్ కిల్ గానీ ఇప్పుడు ఇందాక మార్టిన్ చెప్పారు అలాంటి మూవీస్ ఏంటంటే దే మే ప్లే బట్ పర్సనలీ నేను గానీ శ్రేణి గారు కానీ ఎవరు కూడా అవి చేయలేదండి. అది టైప్ ఆఫ్ అంటే కంప్లీట్ బ్లడ్ షెడ్ మీద మనం
6: అది కొంచెం పర్సనాలిటీ మనం అదంటే ఒకటి ఉంటుంది
3: కదా చేయలేదు ఇది
7: ఎందుకంటే మనకి ఈ మధ్య ఒక సినిమా సక్సెస్ అంటే ఆ ప్రెషర్ అనేది ఉంటుంది కదా. ఐఎమ్ వెరీ గ్లాడ్ యాజ్ అ సీనియర్ ప్రొడ్యూసర్ యాజ్ అ సీనియర్ డైరెక్టర్ లేదు అటువంటివి మేము చూడలేని సినిమాలు మేము చేయము అన్నారే దట్ ఇస్ స్ట్రాంగ్ ఇథిక్స్.
0: శ్రీను గారు బ్రహ్మానందం గారు మీది కాంబినేషన్ ఎన్ని సినిమాలు అండి ఎన్ని క్యారెక్టర్స్ ఇందాక విజయ్ గారు చెప్పినట్టు మన స్టార్టింగ్ నుంచి వెంకీ ఢీ రెడీ కింగ్ దూకుడు బాద్షా ఆగడు ఎన్నో ఎన్నో ఉన్నాయి. సో మాకేంటంటే మీ తెర మీద చూసిన సీన్సే మాకు తెలుసు. సో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సినిమాలో వెయిట్లో అయిన ఒక ఎపిసోడ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ నో వేర్ బట్ అది అసలు అద్భుతంగా పండింది థియేటర్లో అలాంటివి ఏమన్నా 1-2 యానెక్డోట్స్ ఏమైనా చెప్తే మాకు విల్ ఎంజాయ్ ఇట్ శ్రీను గారు.
6: అలా చెప్పాలంటే చాలా ఉన్నాయండి అంటే అలా కూడా కొన్ని చేసాం అంటే గట్టిగా అనుకుని కాకుండా ఒకసారి గౌక్ని ఏదో ఒక ఇంప్రొవైజేషన్ లాగా చేసినవి కూడా చాలా వర్కౌట్ అయినాయి. ఒకటేం చెప్పలేను చాలా వర్కౌట్
3: అయినాయి అండి. ఉంటుంది కదండి
6: పెన్ సీన్ ఉంటుంది కదా పెన్ అది యాక్చువల్గా అది లాస్ట్ మీద ఏదో ఒక 2-3 hours తీయాల్సి వచ్చింది. నేను తీయాల్సి వచ్చినప్పుడు బ్రహ్మానందం గారు కూడా కోఆపరేట్ చేశారు 1-2 hours ఎక్స్టెండ్ చేసి నేను దాన్ని చేశాను ఆ పెన్ సడన్ గా ఇంప్రొవైజేషన్ అది సడన్ గా వచ్చి అట్లాంటివి చాలా ఉంటాయండి.
0: ఓకే అలాగే మీ సినిమాల్లో అన్ని కూడా మ్యూజికల్లీ దేవర్ ప్రతి సినిమా కమర్షియల్ సక్సెస్ అయినా కాకపోయినా సరే చాలా సినిమాలు అన్ని సినిమాలు పాటలు మాత్రం దే ఆల్వేస్ స్టాండ్అవుట్. శ్రీను గారు ఆనందం ఎలాగో చెప్పారు ఆనందం కాకుండా అదర్ మూవీస్లో మీకు పర్సనల్గా మీ సినిమాలో మీకు బాగా నచ్చిన పాటలు
6: ఆనందం కాకుండా సొంతంలో పాటలు బాగుంటాయి వింకి పాటలు చాలా బాగుంటాయి అట్లా మా దూకుడులో ఫ్యాంటాస్టిక్ సాంగ్స్ అలాగే భాష బాగుంటాయి చాలా ఉన్నాయండి నాకు అన్ని ఇష్టం. నేను అంటే నాకు అందరు ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ అందరు కూడా ఎప్పుడు మ్యూజిక్ విషయంలో నాకు ఇన్వాల్వ్ కాలేదండి ఎప్పుడు ఎవరు కూడా ఎందుకంటే ఆ పర్టికులర్ విషయంలో ఏ ఫిల్మ్ లో కూడా నాకు ఎవరు నన్ను నా జడ్జ్మెంట్ వదిలేసేవారు ఆ మ్యూజిక్ 100% తను చేస్తాదనేది. సో నేను కూడా నాకు మ్యూజిక్ అని చాలా ఇష్టం కాబట్టి చాలా రిఫరెన్సెస్ వింటూ ఉంటాను వాళ్ళకి ఇస్తాను మ్యూజియేటర్కి ఇస్తాను ఇచ్చి అలా చేయించుకుంటూ ఉంటాను అది ఒక ఇష్టం మ్యూజిక్ అంటే.
3: కూడానండి మహేష్ ఇమీడియట్లీ యాక్సెప్ట్ అయిన ఉన్నారు కాబట్టి తమన్ అప్పుడు పైకి
0: వస్తున్నాడు
6: ఆ తమన్ అని కూడా తెలియదు నేను ఒక 2 సాంగ్స్ చేయించాను గురువారం అంటే దూకుడు టైటిల్ ట్రాక్ 2 చేయించి మహేష్ కి నా కార్ లో వినిపిస్తే తన షూటింగ్ స్పాట్ కి ఇక్కడ కాలేజ్ లొకేషన్ కి వెళ్ళి వినిపిస్తే విడిపోయిన పాటలు ఎవరు అంటే మళ్ళీ పేరు చెప్తే కాదంటే నేను ముందు పాటలు వినిపించాను పాటలు వినిపిస్తే అదిరిపోయిన ఎవరు ఎవరు అంటే నాకు తమ్మన్ అని చెప్పాడు తప్ప చెప్పాను తమ్మన అండి పెట్టేద్దాం బాబు బాగుంటుంది నేను చూసుకుంటాను ఏం ప్రాబ్లం అంటే ఓకే డన్ మేము. సో అట్లా తమ్మన వచ్చాడు
7: అండ్ శ్రీను గారు చాలా మంది నటులతో నటించారు సీజన్డ్ కమీడియన్స్ ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ వాళ్ళంతట వాళ్ళే అద్భుతంగా పండిస్తారు ఎంతో మంది అగ్ర నటులతో కూడా నటించినప్పుడు ఇస్ ద విచ్ ఆఫ్ వన్ స్టార్ దట్ రియల్లీ సర్ప్రైజ్ యూ విత్ దేర్ కామెడీ టైమింగ్
6: హీరోల్లో మీరు అడుగుతున్నారా హీరోల్లో
7: అవునండి
6: హీరోల్లో అడిగితే డెఫినెట్ గా మహేష్ చెప్తాను ఎందుకనంటే రవి తేజ కూడా నాది బాగా కాంబినేషన్ బాగుంటుంది కామెడీ ఎందుకంటే రవికి నన్ను సర్ప్రైజ్ చేయలేదు రవి ఎందుకంటే రవి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి బయట కూడా ఫ్రెండ్ బాగా కలిసి ట్రావెల్ అయ్యాం కాబట్టి అది సర్ప్రైజ్ కాదు రవి ఫెంటాస్టిక్ గా చేస్తా నాది పట్టుకుంటాడని తెలుసు మా ఇద్దరితో ఒకే ఇదిలో ఉంటాం కాబట్టి ఒకే ప్లేస్ నుంచి వచ్చాం కూడా కాబట్టి బట్ మహేష్ సర్ప్రైజ్ చేశాడు ఎందుకంటే నన్ను పట్టుకోవడం అంత ఈజీగా జరగదు అది బట్ నేను చూపించిందల్లా నాకంటే కొంచెం బెటర్ గా చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అది నేను తక్కువ ఫీల్ అవుతాను నేను ఎప్పుడు కూడా అది నాకంటే బెటర్ గా చేశారు అనేది. సో అది మహేష్ చేశాడు. థ్యాంక్ యూ.
7: అండ్ హౌ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్? అండ్
6: జూనియర్ ఎన్టీఆర్ సర్ప్రైజ్ కాదు. అంటే తన జూనియర్ ఏంటంటే తను ఎప్పుడు కామెడీని ఎక్కువ బిలీవ్ చేసే యాక్టర్ కాదు. తన ఎమోషన్ చాలా బాగా చేస్తాడు. కామెడీ కొంచెం తక్కువగానే చేసాడు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక అది నా ముందు అదురు చొక్కటి చేశాడు. సో అది గెటప్ అదంతా ఉంటుంది. మన అలా లేకుండా మనం కామెడీ చేయించాలి అని అన్నప్పుడు సెకండ్ హాఫ్ లో అది చాలా హైలో ఉంటుంది భాషలో. తను నన్ను బాగా బిలీవ్ చేశాడు. తను కూడా చాలా బాగా చేశాడు. తను కూడా ఒక విధంగా సెపరేట్ చేసినట్టే లెక్క. యా.
7: అండ్ నాగార్జున గారు ఫైనలీ?
6: నాగార్జున గారు నిజంగా ఆయన ఫ్రాంక్ గా నాకు మహేష్ బాబు చెప్పిన మాట ఏంటంటే కింగ్ చూసిన తర్వాతే నాతో సినిమా చేయాలని మహేష్ బాబు డిసైడ్ అయ్యారంట. అంటే నాగార్జున గారి తోటి అన్ని వేరియేషన్లు అంత బాగా చేయించాను అని ఆయన ఫీల్ అయ్యారు. సో నాగార్జున గారు కూడా అంత బాగా చేశారు అందులో. సో అంటే ఆయన అంత కష్టపడి చేశారు అంటే పాప ఆయన అన్ని చాలా కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే ఉంటుంది, కన్ఫ్యూషన్ ఉంటుంది, అన్ని ఉంటాయి. అన్ని ఉన్నది ఆయన అర్థం చేసుకుని అంత కష్టపడి అంత సపోర్టివ్ గా ఉండబట్టే కింగ్ కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్ అన్నమాట అండి. ఎందుకంటే అంత మంచి సినిమా అది.
0: అండ్ అగైన్ కింగ్ అన్నారు కాబట్టి దానిలో ఒక డైలాగ్ అండి మేము ఇక్కడ రెగ్యులర్ గా డే టు డే వాడుకుంటాం. ఎలా ఉందా అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉందంటారు చూసారా? అది మేము ఇక్కడ విపరీతంగా వాడుకుంటాం డే టు డే. అది మాత్రం కింగ్ అని అదోటి గుర్తొచ్చింది. నాగార్జున గానే జయసూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ అదోటి గుర్తొచ్చింది. చెప్పే కదండి మీ సినిమాలు ఐ జస్ట్ వాంట్ యూ టు నో సార్ అది ప్రపంచంలో రెండు మూడు అన్సాల్వ్డ్ మిస్టరీస్ ఉన్నాయి శ్రీనివాట్ల గారు. ఓకే, దానిలో ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ ఏంటంటే ఎవరిని టార్గెట్ చేశారు అని. మీరేమో బాబోయ్ ఎవరిని టార్గెట్ చేయలేదు, అది ఒక జస్ట్ ఒక కామెడీ సెగ్మెంట్ అని మీరు చాలా సార్లు చెప్పారు. బట్ అదేంటంటే
6: కొన్ని క్యారెక్టర్స్ నేను సినిమాల్లో నన్ను ఉద్దేశించి పెట్టి ఉండొచ్చు తప్ప పర్టికులర్ గా ఈ క్యారెక్టర్ మాత్రం నేను ఎవరిని ఉద్దేశించి పెట్టలేదండి. కాకపోతే ఏంటంటే అది దౌడ్లో నీరజారావు చేసిన క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ అది. అయితే ఈ ప్రాసెస్ లో నేను చాలా మంది న్యూ డైరెక్టర్ తో ట్రావెల్ అవుతుంటాను కదా. ఏదైనా చిన్న చిన్న కొంత న్యూ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఒక లిరిసిస్ట్ నేను తీసుకెళ్లాను, తీసుకెళ్లి పరిచయం చేశాను తామజాగి శాస్త్రి గారిని. పరిచయం చేస్తే రే శాస్త్రి గారు కొట్టు అన్నాడు సార్ బాడు అని అంటే ఒరే అన్నాడు. కొంచెం షాక్ అయ్యాను నేను. అలాంటివన్నీ అన్ని ఉంటాయి మీకు. ఆ ఒరే అంటాడు ఎవరు బ్రహ్మాండం సాంద్రోగి శాస్త్రి గారిని పెట్టాను మళ్ళీ అక్కడ అట్లా అట్లా చిన్న చిన్న యాడ్ చేసుకుంటే వెళ్తాయి తప్ప ఎవరిని ఉద్దేశం చేసి మాత్రం కాదండి.
7: అండ్ అనిల్ గారు మిమ్మల్ని ఇన్ని ఇన్ని సినిమాల్లో కూడా ఐఎమ్ ష్యూర్ దెర్ మస్ట్ బి వన్ మూవీ ఎక్కువ కొంచెం స్లీప్లెస్ నైట్స్ ఇచ్చేది. అది సినిమా రిలీజ్ అవ్వక ముందు ఇచ్చిన సినిమా వన్ ఆర్ టూ మూవీస్ మీకు తెలిసి. అండ్ ఆఫ్ కోర్స్ మనకి పరాజయాల తర్వాత మనం కొన్ని స్క్రిప్ట్స్ ని చూసే ఇవాల్యుయేట్ చేసే పద్ధతి కూడా మారుతుంది. అలా ఏమన్నా మారిందా ఒకటి? అండ్ రెండవది మిమ్మల్ని అదే ముందు అడిగిన ప్రశ్న, బాగా స్లీప్లెస్ నైట్స్ ఇచ్చిన సినిమా.
8: స్లీప్లెస్ నైట్స్ అనేది కాదండి, బట్ ఫస్ట్ టైం కొంచెం రెస్ట్లెస్ గా ఫీల్ అయింది నారీ నారీ నడుమూరి. ఎందుకంటే ఐ నో దట్ సైకలాజికలీ ఇట్స్ మేక్ ఆర్ బ్రేక్ ఫర్ మీ అగైన్. అంటే ఎన్ని మూవీస్ చేసినా సరే ఆఫ్టర్ ఎ గ్యాప్ ఆర్ ఆఫ్టర్ టూ మూవీస్ విచ్ డింట్ వర్క్ అవుట్ హారబుల్ విచ్ వర్క్ అవుట్ హారబులీ, సో టు కమ్ బ్యాక్ ఈస్ వెరీ డిఫికల్ట్. అండ్ అగేనెస్ట్ సంక్రాంతిలో నాలుగు సినిమాల మధ్యలో అందరూ తప్పు చేస్తున్నాం అని మొత్తం అందరూ ఫీల్ అయ్యి, సో ఏదో ముందుకే వెళ్ళిపోతున్నప్పుడు చిన్న భయం ఉంటుంది కదా. సో దట్స్ వన్ థింగ్. అండ్ నేనే నేర్చుకుంది ఏం లేదంటే ద వే లుక్ ఎట్ ద స్క్రిప్ట్ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పుడు వరకు నేను అదే విధంగా చూస్తాను. ఓకే, అది మధ్యలో మూవీస్ ని స్క్రిప్ట్ చూసి ఇవన్నీ లేవండి, మధ్యలో కాంబినేషన్ మీద వెళ్ళిపోయి సమ్టైమ్స్ వి డూ మిస్టేక్స్. తెలిసి జరుగుతుంది, తెలియకుండా జరుగుతుంది. సో ఇట్ డింట్ స్టాప్ ద వే ఐ లుక్ ఎట్ ద స్క్రిప్ట్. ఇప్పుడు కూడా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంది దాని మీద వెళ్ళిపోతాను నేను. సీన్ గారు కాల్ చేసి లాగ్ లైన్ చెబుతాను. 90% నా సినిమా తేడా వచ్చిందంటే ఫస్ట్ కాల్ ఆయన దగ్గర నుంచే వస్తుంది. బాధపడతా ఇచ్చేస్తారు అంటే ఎందుకు ఇది, మళ్ళీ ఏమనుకుంటా నెక్స్ట్ది చూద్దాంలే ఇది అంతే
3: ఇంత మంచి కాన్వర్సేషన్ ఉండదు అనమాట, 2-3 లైన్స్ అంత మాకు.
0: ఓటీటీ అనేది ఆల్మోస్ట్ డిపెండెన్సీ అయిపోయింది సినిమాలకి, అండ్ అట్ ద సేమ్ టైం ప్రెషర్ కూడా ఉంది అని అట్లీస్ట్ వింటున్నాం. సో వేర్ ఓటీటీ డీల్ క్లోజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ దానివల్ల అగైన్ థియేట్రికల్ దాని మీద ఇంపాక్ట్ కానీ లేదా ఎంత క్విక్ గా సినిమా మళ్ళీ వస్తుంది అనేది. సో మీరు చెప్పండి, ఓవరాల్ మీ పర్స్పెక్టివ్ ఏంటి అనిల్ గారు, ద ఓటీటీ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అన్నో, బట్ గుడ్ బ్యాడ్ అండ్ యువర్ పర్స్పెక్టివ్.
3: అంటే ఓటీటీ గుడ్ బ్యాడ్ అనేది తీసి ఓటీటీ మస్ట్ రైట్ నౌ బికాస్ ఇట్ బికేమ్ సో హ్యూజ్. అంత ఫోన్ సాటిలైట్ కూడా మస్తే కదండి.
0: అవును అవును.
3: ఇప్పుడు ఓటీటీ కూడా సేమ్ సిమిలర్ థింగ్, తొందరగా అయిపోతే వెల్ అండ్ గుడ్, బట్ వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్ అండి, అన్లెస్ థియేట్రికల్ మూవీ ఇస్ రిలీజ్డ్ అండ్ వి గెట్ ద నెంబర్స్, ద మూవీ ఇస్ నాట్ ఎ హిట్ అట్ ఆల్.
0: ఓకే.
3: ఓటీటీ మ్యాక్సిమం కెన్ డూ ఇట్, 60% తీసుకొస్తుంది, రికవరీ తీసుకొస్తుంది. అంతకుముందు సాటిలైట్ ఉండేది, ఇప్పుడు దాని ప్లేస్ లో ఓటీటీ వస్తుంది, అంతేగాని నాట్ మచ్ డిఫరెన్స్ ఫర్ అస్. బట్ ఎనీథింగ్, ఇప్పుడు నాకైతే పర్సనల్ గా అయితే వాట్ ఐ ఫీల్ ఇస్ ఓటీటీ కోసం నేను సినిమా తీసి అదేదో ఓటీటీలో బ్లాక్ బస్టర్ వచ్చినా సరే దట్ నో సాటిస్ఫాక్షన్ అట్ ఆల్. అదే ఓటీటీ ఆడు అవ్వకపోయినా ఇక్కడ కనుక సినిమా బ్లాక్ బస్టర్ అయింది అనుకోండి, ఆ కిక్ వేరు ఉంటుంది. సంథింగ్ లైక్ మా సామాజవర్గం అనే ఉంది, ఓటీటీ కానీ సాటిలైట్ ఎవరు తీసుకోలేదు. ఆఫ్టర్ మూవీ ఇస్ సక్సెస్ ఎవ్రీవన్ కేమ్ అప్, అప్పుడు చెప్పిన దానికంటే డబుల్ రేట్లు చెప్పని తీసుకున్నారు, అంతే. జస్ట్ డిమాండ్ సప్లై అండ్ సక్సెస్ అండి మూడే.
7: And having said that, in the senior producer and directors iddaru unnaru, and USA nunchi chaala mandi, you know, abhilasha vyakta pariche vallu kuda unnaru నటించడానికి కానీ దర్శకత్వం వహించడానికి కానీ లేకపోతే డబ్బులు పెట్టడానికి కానీ. సో వీళ్ళతో ఏమన్నా ఐ యు ప్లానింగ్ టు వర్క్ సంథింగ్ అండి, ఇదర్ యాక్టింగ్ అకాడమీ, డైరెక్టింగ్ అకాడమీ, ఆర్ లేకపోతే ఎనీ క్లాసెస్, అంటే నథింగ్ కమింగ్ టు మై మైండ్, బట్ ఏమన్నా లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయా మీ ఇద్దరికి కానీ విడివిడిగా కానీ?
3: నాకైతే వీఆర్ స్టార్టింగ్ ఆఫ్ అండి, అంటే టిఎఫ్ఐ నైట్స్ లాగా పెడదామని అన్ని చోట్ల. So, because most of them right now I'm spending time here. So that at least every month just small get together where we can just discuss things, because everywhere in Bay Area lagane and in Dallas lo untan, Dallas lagane many film guys are coming here, they're spending time, so that whenever they are here a time spend just

0: కంటెంట్ దొరకాలి ఫస్ట్. ఆ కంటెంట్ దొరికినప్పుడు తప్పకుండా నేను అనిల్ ఒక కాంబినేషన్ అని ఇక్కడ సినిమా చేస్తాను.
1: అండ్ శ్రేణి గారు, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చెప్పండి దాని గురించి.
0: నేను అప్కమింగ్ అంటే ఇప్పుడు నేను అనిల్ కలిసి ఇప్పుడు సినిమా చేయబోతున్నాను. సంక్రాంతి రిలీజ్, శర్వానంద్ హీరో. అనిల్ ఇప్పుడే అనౌన్స్
1: చేస్తున్నాం.
2: అండ్ ఇక్కడ అంటున్నారు కాబట్టి ప్రొడక్షన్ అవి స్టార్ట్ చేసి ఒకవేళ షూటింగ్ లో ఇక్కడ ఏమన్నా చేస్తే
1: ఆయన ఏమన్నారంటే ఫర్ ద ఫస్ట్ టైం టైటిల్ మనిషిలో అనౌన్స్ చేశారు విజయ్ గారు.
2: ఔత్సాహికులు కుప్పలు కుప్పలు ఉన్నారు ఇక్కడ నుంచి మీకు పంపించేస్తాం బస్సుల్లో లారీలో విమానాల్లో వేసేసి చెప్పండి చాలు.
1: తప్పకుండా ఈ సంవత్సరం హిట్ కొట్టారు అనిల్ గారు, నెక్స్ట్ సంవత్సరం కూడా మీరు తప్పకుండా హిట్ కొట్టాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా
0: డెఫినెట్ గా నారీ నారికి డబుల్ ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుంది కూడా.
2: థ్యాంక్ యూ అనిల్, అండ్ అనిల్ గారికి అండ్ శ్రీను గారు. యాజ్ ఐ సెడ్ యునో మీకున్న అనుభవానికి మా వన్ అవర్ షో ఇస్ లైక్ రియలీ నథింగ్. అలా మాట్లాడుతూ వెళ్ళొచ్చు గంటల్లో, కానీ యు ఆర్ ఆన్ యువర్ వెకేషన్ అండ్ మీరు కూడా ఆన్ యువర్ ప్రెషస్ సండే ఆఫ్టర్నూన్ యూ స్పెండ్ సో మచ్ టైమ్ విత్ విరిజల్లు అండ్ తెలుగు వారందరితో. అండ్ హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ టు బోత్ ఆఫ్ యూ అండి. అండ్ మంచి మంచి సినిమాలు, మంచి మీరు అన్నారు కదా యూనో యూనివర్సల్లీ అపీలింగ్ థీమ్ ప్రెషర్ కి, ప్రెషర్ కి లోన్ కాకుండా మంచి సినిమాలు తీయాలని మా కోరిక. సినిమాలు అన్ని కూడా సక్సెస్ అవ్వాలి.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్, ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ అట్ 510-791-2422 ఆర్ విజిట్ ossfremont.com.
1: Are you a Java developer? Good news! Apex Consulting is immediately looking for 50 Java developers. Candidates should have a valid work visa with at least 2 years of experience. Hardworking and committed candidates only. If interested, email info@apexconsultingservices.us.
0: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
2: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
0: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: Mantra India is now available for full service catering.
4: Full service catering.
3: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. or call 650-960-1001. Mantra India.
5: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడ? ఒక్కరున్నారండో, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
6: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్ అమ్మ చేతి వంట. ఇప్పుడు మీ ఇంట్లో.
7: మీరు వింటున్నారు విరిజల్లు రేడియో.
0: విరిజల్లు రేడియో.

0: హలో, వెల్కమ్ టు ద సెకండ్ అవర్ ఆఫ్ విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ వన్స్ అగైన్ మై షోని మీరు ఆన్లైన్ వినాలి అనుకుంటే ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ virijallu.com. రైట్ హ్యాండ్ టాప్ లో ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మా షోని స్మార్ట్ ఫోన్స్ ద్వారా వినాలి అనుకుంటే డౌన్లోడ్ అవర్ ఫ్రీ యాప్ విరిజల్లు, స్పెల్ట్ VIRIJALLU. అండ్ బే ఏరియాలో ఉంటూ జోరుగా హుషారుగా కార్లో షికారికలతో మా ఈ షోని ఆల్ ద వే టిల్ 2:57 PM పసిఫిక్ టైం మీరు వినాలి అనుకుంటే యూ కెన్ లిసన్ టు వర్స్ ఆన్ బాలీ 92.3 FM. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో 24/7 తెలుగు ప్రోగ్రామింగ్, తెలుగు పాటలు వినాలనుకుంటే 92.3 FM HD2. అండ్ మా విరిజల్లు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వబోతే అర్జెంట్ గా జాయిన్ అయిపోండి, ఎందుకంటే వాట్సాప్ గ్రూప్ లో ఎక్స్క్లూజివ్ గా విరిజల్లు శ్రోతలకి ఇండిపెండెంట్ ఆఫ్ ఆర్ ఆన్ ఎయిర్ గిఫ్ట్స్, ఇద్దరు లక్కీ వినర్స్ దే విల్ వినింగ్ పెయిర్ ఆఫ్ ఎంట్రీ టికెట్స్ టు రామ్ మిర్యాల లైవ్ ఇన్ కాన్సర్ట్. సో మా వాట్సాప్ గ్రూప్ అర్జెంట్ గా జాయిన్ అయిపోండి. వెరీ సింపుల్, జస్ట్ గో టు facebook.com/virijallu VIRIJALLU facebook.com/virijallu వెళ్తే అక్కడ ఒక పిన్డ్ పోస్ట్ కనిపిస్తుంది మీకు, దాంట్లో దేర్ ఇస్ అ క్యూఆర్ కోడ్, హాయిగా స్కాన్ చేసుకోండి, జాయిన్ అయిపోవచ్చు. లేదా మాకు సింపుల్గా ఒక ఈమెయిల్ పంపించండి virijallu@gmail.com virijallu@gmail.com విత్ యువర్ నేమ్ అండ్ నెంబర్ అండ్ విల్ యాడ్ యూ ఇన్. సో వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. అండ్ 2 lucky winners విల్ బి వినింగ్ ఎ పెయిర్ ఆఫ్ ఎంట్రీ టికెట్ సీట్ టు ఈచ్ టు రామ్ మిర్యాల లైవ్ ఇన్ కాన్సర్ట్, ఎక్స్క్లూజివ్ టు వాట్సాప్ గ్రూప్, అది సెపరేట్గా. అది ఇండిపెండెంట్ ఆఫ్ దాట్, మొన్న థర్స్డే ఫ్రైడే నిన్న సాటర్డే మాకు వచ్చిన కాల్స్ నుంచి, అలాగే ఇవాళ ఈ అవర్లో మాకు వచ్చే ఈమెయిల్స్ నుంచి 4 lucky winners పిక్ చేసి దే విల్ బి వినింగ్ ఎ పెయిర్ ఆఫ్ ఎంట్రీ టికెట్స్ ఈచ్ టు రామ్ మిర్యాల లైవ్ ఇన్ కాన్సర్ట్. సో ఈ అవర్లో 2 things. ఒకటి, మాకు జస్ట్ ఈమెయిల్ పంపించేయచ్చు virijallu@gmail.com virijallu@gmail.com సింప్లీ సేయింగ్ యూ వాంట్ బి పార్ట్ ఆఫ్ రామ్ మిర్యాల రాఫెల్. సో రామ్ మిర్యాల రాఫెల్లో మీకు ఇంట్రెస్ట్ కనుక virijallu@gmail.com ఒక ఈమెయిల్ పంపించండి, ఎన్రోల్ మీన్ రామ్ మిర్యాల రాఫెల్ అని మిమ్మల్ని ఆటోమేటిక్గా ఎన్రోల్ చేసేస్తాం. అలాగే ఇప్పుడు రామ్ మిర్యాల గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ, విజయ్ గారు నేను చేసిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం ప్రసారం చేయబోతున్నాను. ఆ ఇంటర్వ్యూ కూడా జాగ్రత్తగా వింటూ ఉండండి. ఇంటర్వ్యూ నుంచి నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, దానికి కూడా మీరు సమాధానాలు పంపించవచ్చు. ఇలా మాకు వచ్చిన ఈ అవర్లోని ఈమెయిల్స్ నుంచి లాస్ట్ 3 డేస్ వచ్చిన కాల్స్లోంచి 4 lucky winners నేను పిక్ చేస్తాను. దాంట్లో దే విల్ బి గెటింగ్ 2 entry tickets ఈచ్ టు రామ్ మిర్యాల లైవ్ ఇన్ కాన్సర్ట్. ఇంతకీ కాన్సర్ట్ ఎప్పుడు? అప్కమింగ్ ఫ్రైడే May 22nd at ICC Mill Peters, brought to you by Bay Area Entertainments. For tickets and more details, go to bata.org BATA.org. అలాగే రామ్ మిర్యాల కాన్సర్ట్కి మీకు ఫ్రీ టికెట్ గెలుచుకునే అవకాశం మా స్పాన్సర్, గోల్డ్ స్పాన్సర్ ఫర్ దిస్ ఈవెంట్ మై పర్సు కూడా అందిస్తున్నారు. వెరీ సింపుల్, జస్ట్ డౌన్లోడ్ ద మై పర్సు యాప్, MYPURSU, జస్ట్ డౌన్లోడ్ ద యాప్, కంప్లీట్ ద KYC అండ్ దట్స్ ఇట్. ఇన్ ద చాట్ మెసేజ్ ఇన్ ద యాప్ జస్ట్ పుట్ రామ్ మిర్యాల, యూ కెన్ ఐదర్ గెట్ యువర్ సెల్ఫ్ 1 free entry ticket మీరు గెలుచుకోవచ్చు, లేదా మీరు యూ కెన్ గెట్ బై 1 get 1 free, లేదా మీరు మల్టిపుల్ టికెట్స్ పర్చేస్ చేసుకోవాలంటే దే ఆల్సో ఆర్ ఆఫరింగ్ సమ్ వెరీ స్పెషల్ డిస్కౌంట్స్ ఎక్స్క్లూజివ్ టు మై పర్సు. సో వన్స్ అగైన్ మై పర్సు యాప్ని డౌన్లోడ్ చేయండి, కేవైసీ కంప్లీట్ చేయండి, చాట్లో రామ్ మిర్యాల చెప్తే దే విల్ గివ్ యూ ఆల్ ఆఫ్ దీస్ ఆప్షన్స్, బట్ బై డిఫాల్ట్ యూ కెన్ విన్ 1 free ticket వైల్డ్ టికెట్స్ లాస్ట్. సో అది కూడా గ్రాబ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, మరి ఫస్ట్ అవర్లో అనుకోకుండా కుదిరింది బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారితో, అలాగే 14 Reels అధినేత అనిల్ సుంకర్ గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. హోప్ఫుల్లీ ఆల్ ఎంజాయిడ్ ద ఇంటర్వ్యూ. మనకి ఎంతో ఇష్టమయ్యే ఆ వెంకీ ట్రైన్ ఎపిసోడ్ గురించి కానీ, ఆనందన్ సినిమా గురించి కానీ, ఆ దూకుళ్ళో సమాంత మహేష్ బాబు కామెడీ సీన్స్ గురించి కానీ, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, ఆ సినిమా ఎలా కన్సీవ్ చేశారు, ఎలా జరిగింది మొత్తం చెప్పారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో వన్స్ అగైన్ ఇంటర్వ్యూ మీ అందరికి కూడా నచ్చిందని ఆశిస్తూ, మరి ఆలస్యం చేయకుండా రామ్ మిర్యాల లైవ్ ఇన్ కాన్సర్ట్ దిస్ May 22nd ఎట్ ICC మిల్ పీటర్స్. అండ్ రామ్ మిర్యాల కాన్సర్ట్ సందర్భంగా రామ్ మిర్యాల గారితో విరిజలు టీం జరిపిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇదిగో మీకోసం.
1: నమస్కారం, నేను రామ్ మిర్యాల.

0: మీరు వింటారు విరిజల్లు రేడియో.
1: విరిజల్లు రేడియో మజా చేయాలా.
2: ఈ మధ్య ప్రతి ఒక్కరి నోటి మీద నానుతున్న పాటతో ప్రపంచంలో తెలుగు వారందరినీ కట్టేసిన రామ్ మిర్యాల గారు విరిచల్లులో మొట్టమొదటిసారి రాబోతున్నారు. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ రామ్ మిర్యాల గారు.
0: థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ దట్ ఐఎమ్ కమింగ్ టు బే ఏరియా టు పర్ఫార్మ్ ఆన్ దిస్ 30th. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్
3: 30th కాదండి, మే 22nd ఐసీసీ మిల్ పీటర్స్ లో.
2: ఎస్ అండి, మీరు మొదలు పెట్టారు, అమెరికా టూర్ మొదలు పెట్టారు, ఫ్యూ ప్లేసెస్ చాలా సక్సెస్ఫుల్ అయింది, అండ్ ఒక గ్రాండ్ ఫినాలే ప్రోగ్రామ్ మా ఏరియాలో ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా మీరు ఎక్కడ నుంచి ఎలా తెలిసి తెలియకుండా ఒక ఆకాశంలో ఒక నక్షత్రం మెరిసినట్టు మెరిశారు. మా అందరికీ అంటే మేము ఇంకా ఇప్పటికీ కూడా కొంతమంది సోషల్ మీడియా ఫాలో అయిన వాళ్ళు చాలా మంది ఉంటాం వేలల్లో, మా అందరికి ఒక్కసారి చౌరస్తా నుంచి మీ ప్రయాణం, దానికన్నా ముందు అసలు రామ్ మిర్యాల ఎవరు, దాంతో ప్రారంభిద్దాం ప్రయాణాన్ని.
0: మీరు అడగండి, నేను ఏం చెప్పగలనంటే
2: నేను అడుగుతాను. జనరల్లీ మనకి ఒక ఒక ఒక ప్రీకన్సీవ్డ్ ఐడియా ఉంటుంది కదండి, ఒక సింగర్ అంటే ఒక తరహా గళం ఉంటుంది, గాయని మణి అంటే ఒక తరహా గళం ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. బట్ ఒక విభిన్నమైన వాయిస్ మీది. చిన్నప్పటి నుంచి కూడా మీరు అంటే నేను పాటగాడిని అవుతానని, నేను పాడగలనని, లేకపోతే పాడతాను అని మీకు కలిగిన కోరిక, ఆర్ లేకపోతే మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వారు, అసలు ఎలా ప్రారంభమైందా చెప్పండి.
0: పాడతానంటే ఎప్పుడు అనుకోలేదండి, చిన్నప్పుడు భజన సేవి పాడేవాడిని ఇంటి దగ్గర ఊర్లో, అంతే తప్ప పాడాలనే కోరిక కూడా లేదు. పెద్ద ఎంత సింగర్ అవ్వాలనేది ఏం ఉద్దేశం లేదు, వ్యవసాయం చేసుకుంటానని అనుకునేవాడి చిన్నప్పటి నుంచి కూడా, అదే నాకు ఇష్టం. బట్ తర్వాత నేను చదువు సరిగా రావట్లేదు అని చెప్పి నన్ను రిక్రూట్మెంట్ మ్యూజిక్ కాలేజ్ సమ్ టైమ్స్, సో అప్పుడు స్టార్ట్ అయింది మ్యూజిక్ జర్నీ. సో అక్కడి నుంచి నేను అనుకున్నాను అనమాట, అదే రేపు పొద్దున్న ఎప్పుడైనా కంపోజర్ అవ్వాలి, ఐ వాంట్ కంపోజ్ సాంగ్స్ అనేది చిన్నప్పుడు ఆశ కోరిక అది. తర్వాత ఫైనల్ గా దట్ హ్యాపెండ్ బికాస్ ఐ వాజ్ ఆల్సో వర్కింగ్ ఫర్ ఏ రేడియో స్టేషన్ అండ్ మ్యూజిక్ కంపోజర్ జింగల్ సైడ్ ప్రొడ్యూస్ చేసేవాడిని. సో అది చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు లైక్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ ఆల్రెడీ మ్యూజిషియన్స్ జస్ట్ లెట్స్ ఆల్ ఫ్రమ్ ద బ్యాండ్ అండ్ యు నో దట్స్ ఫన్, దట్ వి జస్ట్ స్టార్టెడ్ టు హ్యావ్ ఫన్. సో ఐ మీన్ టు సే వి స్టార్టెడ్ దిస్ హోల్ బ్యాండ్ కాన్సెప్ట్ టు హ్యావ్ సమ్ ఫన్, నాట్ టు బికమ్ అ పర్ఫార్మర్ ఆర్ యు నో నాట్ టు బి ఎనీథింగ్ ఎల్స్. బట్ ఏదైతే సరదాగా స్టార్ట్ చేసింది దట్ బికేమ్ మై లైవ్లీహుడ్ రైట్ నౌ. సో సింగర్ అవుతానని అనుకోలేదండి. ఈవెన్ దెన్ ఐ థాట్ ఐ హ్యాడ్ టు బి ఎ సింగర్ బికాస్ అప్పుడు మేము అనుకున్న బ్యాండ్ లో ఎవరు సింగర్స్, ఐ వాజ్ ద ఓన్లీ సింగర్, నేను యశ్వంత్ అనే ఉండేవాళ్ళు. సో హ్యాపెన్ టు బికమ్ ఎ సింగర్ బికాస్ ఆఫ్ ది బ్యాండ్. బట్ ఫస్ట్ ఒక రెండు మూడు సాంగ్స్ పాడిన తర్వాత పీపుల్స్ అప్రిసియేషన్ చేసి, తర్వాత వాళ్ళందరూ రిసీవింగ్ చేసి, దాని ఐ థాట్ ఐ షుడ్ టేక్ ఇట్ సీరియస్ అండ్ డన్ మేక్ ఇట్ యాజ్ ఎ లైవ్లీహుడ్.
2: అండ్ యాజ్ ఐ సెడ్ యు నో యువర్ ఇన్ ఎ వెరీ గుడ్ ఫేజ్ ఆఫ్ టైమ్ అని చెప్పాలి అండి, అంటే ఎంతో కొత్త ధనాన్ని ఆహ్వానిస్తున్నారు యూనో వరల్డ్ వైడ్ అండ్ మన తెలుగు వారు కూడా. బ్యాండ్స్ అండ్ నాన్ ఫిల్మీ సాంగ్స్ అనే కాన్సెప్ట్ మీకు యునో ఇట్స్ ఎంటైర్ వెస్ట్ ఉంది అండ్ బాలీవుడ్ లో కూడా ఉంది, బట్ మన తెలుగుకి పరిచయం అవుతున్న టైంలో చాలా తక్కువ ఉన్నాయి ఇప్పటికీ కూడా. అండ్ యూ హ్యాపెన్ టు హావ్ ద లీడింగ్ గ్రూప్స్ ఇన్ దట్ అని చెప్పాలి కదా.
0: అలా నేనేం అనుకోవట్లేదండి, బట్ ఐ సీ దట్ లవ్ కమింగ్ ఫ్రమ్ పీపుల్, ఐమ్ హ్యాపీ ఫర్ దాట్. బట్ మిక్స్ ఆఫ్ బ్యాడ్, చాలా బ్యాండ్స్ ఉన్నాయి, దర్ అదర్ బ్యాండ్స్ హూ సింగ్ రియలీ బ్యూటిఫుల్, రియలీ అడ్మైర్ సమ్ ఆఫ్ దోస్ బ్యాండ్స్ ఆల్సో. బట్ తెలుగు అంటే చౌరస్తా వాజ్ ద ఫస్ట్ బ్యాండ్ టు మేక్ ఒరిజినల్ మ్యూజిక్ యాక్చువల్ తీసుకుంటే.
2: అండ్ ఒక బ్యాండ్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఒక అభిప్రాయం ఉంది, అంటే రామ్ మిర్యాల గారిని మమ్మల్ని మాకు పరిచయం చేసిన పాట ఏంటి అని, బట్ మీకు ఆ బ్యాండ్ ద్వారా బ్రేక్ త్రూ ఆ సాంగ్ ఆర్ సాంగ్స్ ఏంటి చెప్పండి, దట్ కనెక్టెడ్ యూ టు ది యూత్.
0: Yes, ఫస్ట్ సాంగ్ దట్ వి రిలీజ్డ్ వాజ్ ఊరేల్ పోతామా అనే పాట రిలీజ్ చేసాం యూట్యూబ్ లో, దట్ గాట్ అస్ రికగ్నిషన్. తర్వాత ఇమీడియట్ గా మాయా అని ఒక పాట చేసాం, ఐ థింక్ దిస్ వాజ్ ది ఇనిషియల్ సాంగ్ దట్ యు నో వి పుట్ అవుట్ ఫ్రమ్ అవర్ బ్యాండ్ వేర్ వి గాట్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ దిస్ అండ్ ఇట్ గివ్ మీ ఆప్షన్ దెన్.
2: మీరు

0: మాయా అనే పాటని అంత ఈజీగా అనేయటం ఏమాత్రం, మీరు మాయా అనే పాటని అంత ఈజీగా అనేయటం ఏమాత్రం బాగాలేదు. దట్స్ కాల్డ్ ఎ కల్ట్ సాంగ్ రైట్ నౌ, ఇట్స్ ఎ కల్ట్ సాంగ్ అండ్ యూ నో దాట్.
1: అందరికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇట్ రీచ్ మోర్ పీపుల్ మోస్ట్లీ
0: యంగ్స్టర్స్.
1: సటైరికల్ వే నాట్ సీరియస్లీ టేకింగ్ ద బ్రేక్అప్ యాజ్ ఇస్ బ్రేక్అప్, జస్ట్ వి వాంటెడ్ టు మేక్ ఇట్ ఆన్ ఎ లైటర్ నోట్. సో ఐ థింక్ దట్స్ వాట్ మేడ్ ద సాంగ్ స్పెషల్, బికాజ్ ఎవ్రీవన్ థింక్స్ ప్రేమ బ్రేక్అప్ అయితే బాధతోనో లేకపోతే కోపంతోనో రాస్తారు. సో వి జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ మేక్ ఇట్ ఫన్ అవుట్ ఆఫ్ ఇట్ సో దట్ యు నో పీపుల్ టేక్ ఇట్ ఆన్ ఎ లైటర్ నోట్.
0: ఒక మాట చెప్పండి, మీకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఒక ఒక పార్టీకి వెళ్తే 100 మంది అబ్బాయిలు కలిసి బట్టి పెట్టి ఒక పాట పాడటం ఎక్కడ జరిగింది చెప్పండి? మీరు పెరుగుతున్నప్పుడు మీ కాలేజ్ టైంలో ఎప్పుడైనా జరిగిందా చెప్పండి నాకు.
1: ఉండొచ్చండి, బట్ మాయా అంటే చాలా మందికి ఇష్టం. షోస్ వచ్చినప్పుడు స్టార్టింగ్ నుంచి అడుగుతారు లైక్ మాయా మాయా మాయా కావాలని చెప్పి.
0: ది రెస్ట్ ఇస్ హిస్టరీ అంటారు అలాగా.

0: అడగాలి అడగాల వద్దా అడగాల వద్దా అని అడిగిస్తున్నాను. మాయా మాయా అంత మనసులో నుంచి వచ్చినట్టు రాశారు, అనుభవించినట్టు రాశారు, ఏమన్నా స్వానుభవమా?
1: ఇది నేను కొన్నిసార్లు చెప్తానండి, ఇది ప్రతి ఒక్కరు అనుభవించింది. అంటే ప్రేమలో పడకుండా ఏ మనిషి ఉండడు, పడ్డవాడు ఒకటో రెండో దెబ్బలు తినకుండా ఉండదు. సో స్వానుభవం అంటే ఐ 5% 20 నేను కాలేజ్ లో ఉంటే నా స్వానుభవంలో అప్పుడు లవ్ ఫెయిల్ అయితే ఒక విధంగా ఫీల్ అయి ఉండేవాడిని నేను. బట్ అవన్నీ దాటి వచ్చేసి లైఫ్ కొంచెం చూసిన తర్వాత సరదాకి రాద్దాం అనుకున్న రాసిన పాట అది. అంటే ద హోల్ పర్పస్ ఆఫ్ రైటింగ్ దట్ సాంగ్ వాస్ టు మేక్ ఇట్ ఎ పాపులర్ వన్ ఆ టైంలో, బికాస్ వీ వర్ నో వన్ యూ వాంటెడ్ టు మేక్ ఎ హిట్ సాంగ్. దట్ వాస్ ద ఓన్లీ సాంగ్ ఐ సే దట్ నో వీ హావ్ రైట్ రిటర్న్ విత్ అన్ ఇంటెన్షన్ టు మేక్ ఇట్ పాపులర్. సో అప్పటి వరకు సో ఏం చేస్తే జనాలకి ఈజీగా కనెక్ట్ అవుతారు, గూగుల్ లో యాంగ్స్టర్స్ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఐ హ్యాడ్ దిస్ మైండ్. సో ఐ రోట్ దిస్ సాంగ్ ప్యూర్లీ టు మేక్ ఇట్ ఎ హిట్. దట్స్ వై యూ సీ దట్ నో చాలా ఎటకారంగా సరదాగా ఉంటుంది. అందులో నేను పాల్పడినట్టు లేకపోతే ఎవరైనా ఎడ్రెస్ చేసినట్టు అమ్మాయిని కానీ ఎడ్రెస్ చేసినట్టు ఏముంటుంది, ఇట్ జస్ట్ సరదాగా ఎటకారంగా ఒక పాట రాద్దాం అందరికి రిసీవ్ చేస్తుంది
0: మనకి. హాల్ మార్క్ గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయన్నమాట, ఒక లవ్ కోట్స్ కావాలి అంటే హాల్ మార్క్ గ్రీటింగ్ కార్డ్స్ నుంచి బారో చేసినట్టు ఎప్పుడైనా హార్ట్ బ్రేక్ ని రెఫర్ చేయాలి అంటే మీ పాట నుంచి బారో చేసుకోవచ్చు.
1: హార్ట్ బ్రేక్ అయినా నా పాట ఉండడం మంచిది అండి, మందులు అంటది.
2: And once again, Ram Miriala live in concert this Friday, May 22nd at ICC Milpitas. For tickets, go to bata.org, bata.org. And once again, next 30 minutes of time undi maa Ram Miriala concert lo ivala naluguru lucky winners ni announce cheyabothunnanu. They'll be winning 4 entry tickets each to Ram Miriala live in concert maa Thursday, Friday, సాటర్డే అండ్ ఇవాళ వచ్చిన కాల్స్/ఈమెయిల్స్ నుంచి నలుగురు లక్కీ విన్నర్స్ మేము పిక్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ 30 మినిట్స్ వన్స్ అగైన్ మీరు చేయాల్సింది వెరీ వెరీ సింపుల్, జస్ట్ సెండ్ అస్ అన్ ఈమెయిల్ virijallu@gmail.com, virijallu@gmail.com కు ఈమెయిల్ పంపించండి విత్ యువర్ నేమ్ అండ్ నెంబర్ అండ్ విల్ ఎన్రోల్ యూ ఇన్ ద రాఫెల్. వన్స్ అగైన్ 4 లక్కీ విన్నర్స్ ని అరౌండ్ 2:45-2:50 అనౌన్స్ చేస్తాను. దే విల్ బి వినింగ్ pair of entry tickets each to Ram Miriala live in concert the upcoming Friday, May 22nd at ICC Milpitas. Mari alasin cheyakunda Ram Miriala garito Virijalu team jaripina exclusive interview tarvai bhagam meekosam.
1: నమస్కారం, నేను రామ్ మిరియాలా. రామ్ మిరియాలా
3: సిట్టింగ్ నవ్వంటే లక్ష్మీ పట్టాసే ఫట్ మని పేలిందనా గుండె కల్లాసే.
1: మీరు వింటున్నారు విరిజల్లు రేడియో.
4: విరిజల్లు రేడియో మజా చేయాలా.
0: మీకు టాలీవుడ్ లో బ్రేక్ ఎలా వచ్చింది చెప్పండి. యూనో సో ఇట్స్ బిగ్ బిగ్ బ్యాడ్ వరల్డ్ అంటారు, యూనో సో మెనీ సింగర్స్ అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళని కన్నా కూడా ఉత్తరాది అండ్ నేను అదే నాన్ తెలుగు సింగర్స్ కూడా చాలా మందికి చాలా పాపులారిటీ వస్తుంది ఈ రోజుల్లో. ఎంత చక్కటి బ్రేక్ ఇన్ని మంచి పాటలు ఎలా, హౌ డిడ్ దట్ హ్యాపెన్?
1: ఈ పాటలు చూస్తే వాళ్ళు కూడా పిలిచారండి, ఊరికి పోతా మా పాటలు వచ్చిన కొన్ని రోజులకి అందీప్ మన జాతరత్న డైరెక్టర్ హీ కాంటాక్టెడ్ మీ ఫర్ రైటింగ్ ఎ సాంగ్. ద రైటింగ్ డిడ్ నాట్ హ్యాపెన్ బట్ హీ వాంటెడ్ me to sing a song for Gadratna. So that happened to be Chitti, and Chitti again a big hit for 2 years back or 1 year back. It was a very big hit for me to be known among the popular people generally. That is, main Jason part independent music YouTube lo release chesthe gaani cinema part lo kada. So very few people knew about me, but Chitti part to common people kuda telisochindi. So Chitti is one big song that happened to me to bring to the normal crowd of general people.

0: అండ్ ఇప్పుడు ఇప్పుడు నార్మల్సీ అంటే ఏంటో అర్థం తెలియని ఒక పాట ప్రస్తుతం, ఆ పాట గురించి నువ్వు అడుగు.
1: మీరు వింటున్నారు గిరిజల్లు, మాతో ఉన్నారు డీజే టిల్లు. సో రామ్ గారు, విజయ్ గారు చెప్పింది, విజయ్ గారు చెప్పింది అక్షరాల నిజం. ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేదు. నాకు డౌట్, రేపు అన్ని రకాల ఒకేషన్స్ కూడా ఒకటే పాట, డీజే టిల్లు డీజే టిల్లు డీజే టిల్లు. నాకు రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, టాక్ సంథింగ్ అబౌట్ ద మేకింగ్ ఆఫ్ ద సాంగ్ అండి. హౌ డిడ్ దిస్ సాంగ్ కమ్ అలాంగ్? అన్న యువర్ కంపోజర్ ఆల్సో ద సింగర్ కదా, హౌ డిడ్ దిస్ సాంగ్ కమ్ అలాంగ్?
2: సో నాకు సిద్ధు, ఐ నో హిమ్ ఫర్ ఎ వైల్ సార్. సో తను ఒక రోజు అంటే నేను ఎప్పుడో ఒక వన్ అండ్ టూ ఇయర్స్ బ్యాక్ నేను కలిసినప్పుడు బ్రదర్ మనం కలిసి పనిచేద్దాం అని అంటే నేను అన్న తప్పని చేద్దాం అని చెప్పినా. సడన్ గా నేను ఏదో అలేబలే షూట్ లో ఉన్నప్పుడు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఎయిట్ మంత్స్ బ్యాక్ ఈ కాల్ టు మేక్ ఎ ప్రమోషనల్ సాంగ్ ఫర్ ఆర్ ఫిల్మ్, బీజేపీ సాంగ్ సినిమా రెడీ ఉంది బట్ యూ వాంట్ లుకింగ్ ఫర్ సమ్ సాంగ్ ఫర్ ప్రమోషన్ చెప్పి అడిగాడు అనమాట. సో ఎలాంటి పాట కావాలి అంటే హీ సెడ్ పక్కా హైదరాబాద్ సాంగ్ అయి ఉండాలి, ఎందుకంటే ద క్యారెక్టరైజేషన్ ఆల్ అబౌట్ ప్రాపర్ హైదరాబాదీ. హైదరాబాద్ లో ఉన్న డీజే ఎట్లా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్, వాడి యాటిట్యూడ్స్ ఇవన్నీ కలుపుకొని పాట చేద్దాం అని చెప్పి అడిగాడు. సో బికాస్ అది లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ క్వైట్ ఎ లాంగ్ టైమ్, వాళ్ళ మేనరిజం కానీ ఇక్కడ వాడే లింగో కానీ ఇక్కడ వాడే మ్యూజిక్ ఏంటనేది ఐ రియల్లీ నో గారు. సో వి జస్ట్ పుట్ దట్ ఇంటూ ఇట్ అంటే ఏం లేదండి, వి జస్ట్ పుట్ దట్ హైదరాబాద్ నెస్ ఇంటూ దిస్ బీజేపీ లో అండ్ ఇట్ జస్ట్ హ్యాపెన్.
0: నాట్ జస్ట్ దట్ హైదరాబాద్ నెస్ కాదండి, ద మ్యూజిక్. See, what haunt, what made the popular is not just the lyrics, Andy. The entire music, the whole composition of the music, and it's very addictive. And then, automatically, the telukunda is old, and it's old. How many versions of DJ Tillu came
2: to come? I'm just saying, that music is also inspired from Hyderabad. మన ఓల్డ్ సిటీలో మన పేరు గుర్తురావట్లేదు, తాషా తాషాతో వాయిస్ సార్ ఇది. సో ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దిస్ లోకల్ మ్యూజిక్, అందులో మనం బయట నుంచి ఏం తీసేది. సో వీ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ లోకల్ యాజ్ పాసిబుల్ దట్ మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పెళ్లి చేసుకుంటే మన అక్కడ పారాత్రులు మనం వాళ్ళు డాన్స్ ఆడేటప్పుడు వాయించే రిధం ఏదైతే ఉంటుందో ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ దట్ అండ్ మేక్ ఇట్ అ సాంగ్. సో బికాస్ సినిమా కాబట్టి సౌండ్ కొంచెం పెళ్లి మంచి తప్ప, సో ద హోల్ ఇన్స్పిరేషన్ కేమ్ ఫ్రమ్ దట్ లోకల్ మ్యూజిక్.
1: పాట ప్లే చేసిన ప్రతి పాట నుంచి మీకు రాయల్టీ వస్తే మీకు జీవితాల మీద ఇంకా వర్క్ చేయాల్సిన పని లేదు రామ్ గారు.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: రామ్ మిర్యాల కాన్సర్ట్ కి ఫ్రీ టికెట్ గెలుచుకోవాలి అనుకుంటున్నారా?
2: అలా కూడా అంబరపేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే వెంటే టిల్లా టిల్లా.
1: సెన్సేషనల్ సింగర్ రామ్ మిర్యాల.

0: on May 22nd at ICC Milpitas. Free ticket gelchukune avakasam from My Pursue in just 3 simple steps. 1. Download My Pursue app. 2. Sign up and complete KYC. 3. Ante simple, type Ram Miriala in the chat message and you will get 1 free ticket. Mari inkenduku alasyam? Download the My Pursue app today and get your free ticket. My Pursue, that is MYPURSU. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor My Pursue. Silver sponsors Apex Consulting Services and Kavya Foods.
1: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry-ready training designed for success. Don't just learn. Lead. Enroll now. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
0: Please support Sankara Eye Foundation's March to a Million. Performing 1 million free eye surgeries every year, starting from the year 2030. 4 active projects are currently underway in West Bengal and Bihar. Donate generously and have your name or the name of a loved one featured in one or more of these hospitals. For details, visit giftofvision.org or call 1-866-SANKARA.
3: Celebrating 16 years on US Airwaves, Virajalu Radio.
4: Hi guys, name me Advisesh.
5: My congratulations to Virajalu Radio. I've had such a journey with so many people involved with Virajalu, Vijayagaru and so many other people at Bata and all these other Telugu organizations. It's so extraordinary that we have a 24/7 Telugu FM in the US. It's even more extraordinary that you have somebody doing that for 16 years without stopping. Talk about consistency, credibility. That's extraordinary. నాకు చాలా ఆనందంగా ఉందండి. మనకి ఒక ట్రెడిషన్ కూడా అయిపోయింది. నా ప్రతి సినిమా కూడా విజువల్ రేడియోకి వస్తాను. అదొక చిన్న హోమ్ కమింగ్ సార్ మన బే ఏరియాకి. యా, వెరీ ప్రౌడ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.
3: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్ వేవ్స్ విజువల్ రేడియో. ఊలాలా మజా చేయాలా.
6: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ వన్స్ అగైన్ విద్యుత్ విరిజల్ శ్రోతలందరికీ కూడా ఇవాళ మా విరిజల్లులో విఆర్ కంప్లీటింగ్ ఆర్ రామ్ మిరియాల రాఫల్. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే మాకు వచ్చిన కాల్స్ అండ్ ఈమెయిల్స్ నుంచి నలుగురు లక్కీ విన్నర్స్ ఈరోజు అనౌన్స్ చేయబోతున్నాం. అరౌండ్ 2:45-2:50 ఇష్. అండ్ ఈచ్ విన్నర్ విల్ విన్ ఎ పెయిర్ ఆఫ్ ఎంట్రీ టికెట్స్ టు రామ్ మిరియాల లైవ్ ఇన్ కాన్సర్ట్. సో వీ హ్యావ్ లిటరలీ అనదర్ మేబీ 10-12 మినిట్స్ మ్యాక్సిమం. మీరు కనుక మా రామ్ మిరియాల రాఫిల్లో ఇంక్లూడ్ అవ్వాలనుకుంటే డ్రాప్ అస్ ఎన్ ఈమెయిల్. చాలా ఈమెయిల్స్ వస్తున్నాయి. కీప్ ది ఈమెయిల్స్ కమింగ్. virijallu@gmail.com, VIRIJALLU, virijallu@gmail.com. అండ్ లక్కీ విన్నర్స్ ని అట్ ద ఎండ్ ఆఫ్ ద షో నేను అనౌన్స్ చేస్తాను. వన్స్ అగైన్ రామ్ మిరియాల గారితో విరిజల్లు టీం జరిపిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ తర్వాత భాగం మీకోసం. వన్స్ అగైన్ కీప్ ద ఈమెయిల్స్ కమింగ్, virijallu@gmail.com. రామ్ మిరియాల లైవ్ ఇన్ కాన్సర్ట్ కి నలుగురు లక్కీ విన్నర్స్ విల్ బి విన్నింగ్ పెయిర్ ఆఫ్ ఎంట్రీ టికెట్స్ ఈచ్. ఇట్స్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఆర్ ఇంటర్వ్యూ విత్ రామ్ మిరియాల.
7: నమస్కారం, నేను మీ రామ్ మిరియాల.

0: ఇందాక నా ప్రశ్న, ఎన్ని వర్షన్స్ అంటే ఎన్ని ఎన్ని ట్యూన్స్ కానీ ఎన్ని వర్షన్స్ తర్వాత ఈ ట్యూన్ సెట్ అయింది, లేకపోతే ఫస్ట్ అండ్ దట్స్ ఇట్ లాస్ట్?
1: మోస్ట్లీ అన్ని పాటలు ఫస్ట్ అయినా అండి, జస్ట్ ఇది కూడా ఫస్ట్ అయినా నేను ట్యూన్ ఇచ్చాను, జస్ట్ ఇది లైక్ అంటూ అని చెప్పి చాలా పాటలు అలాగే జరుగుతాయి. బికాస్ ఎందుకంటే వన్స్ యూ అండర్స్టాండ్ ది డైరెక్టర్స్ మైండ్, పాట సినిమాకి ఏం కావాలనేది మనకు అర్థమైపోతే మాత్రం ఐ థింక్ జస్ట్ ఇమీడియట్లీ గెట్ ఇట్, దానికి అంత టైం ఏం పడుతుంది. సమ్ టైమ్స్ ఇఫ్ యూ ఆర్ నాట్ థింకింగ్ విత్ ది డైరెక్టర్స్ మైండ్, వాళ్ళు అనుకున్నది ఏంటో మనం అర్థం చేసుకున్నది ఎంత తేడా ఉంటే మాత్రం అప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నా సందర్భంలో అయితే నేను సినిమాలు చూసినప్పుడు నాలుగు ఐదు పాటలు అయితే ఐ థింక్ ఫస్ట్ ట్యూన్స్ అన్ని ఓకే.
0: అండ్ వాట్ టుక్ యూ టు ది అసోసియేషన్ అంటే మీరు తమన్ గారు పవన్ కళ్యాణ్ గారు, యూనో దట్ ఇస్ ఇంకొక నాచ్, అబ్సల్యూట్లీ ఒక పెద్ద బ్యానర్, ఒక పెద్ద నటుడితో ఉండే విజిబిలిటీ వేరు కదా, అది ఎలా జరిగింది చెప్పండి.
1: ఐ థింక్ తమన్ గారు మా షోకి ఎప్పుడో వచ్చి విన్నట్టున్నారండి, నేను ఇప్పుడు హైదరాబాద్ లో షో పబ్స్ లెక్కన పాడుతున్నప్పుడు వచ్చినట్టు నాకు ఇచ్చాడు సార్ వన్స్ ఆర్ ట్వైస్ హీ కేమ్ టు అవర్ షో. తనకి ఎక్కడ నచ్చి ఉంటుంది ఈ వాయిస్, ఐ థింక్ ఈ పాటకి వచ్చినప్పుడు రామ్ వాయిస్ బాగుంటుందని అనుకున్నట్టు అనుకోండి, రా వాయిస్ కావాలనుకున్నాను ఆయన. సో బెస్ట్ థింగ్ దట్ మన అసెట్ నేమ్ మన కిన్నెర మొగలే గారు ఆయన పాడటం చాలా పెద్ద అసెట్ పాటకి, మొగలే గారు పాడిన దాంట్లో నాది పెట్టడం లైక్ ఇట్ వాజ్ నైస్ కాంబినేషన్, ఆ పాటకి ఒక డిఫరెంట్ కలర్ వచ్చింది ఆయన్ని పెట్టడం వల్ల. సో తమన్ గారు ఐడియా అది, హీ వాంటెడ్ టు blend these kind of voices in a song. So thanks for the opportunity, Tamangar ki, Priyakram gar ki, thanks for the opportunity.

0: ఎక్సలెంట్ అండి. అండ్ మీ మాటల్లో నేను విన్నాను కూడా, మీ మీద గోరేటి వెంకన్న గారు, గదర్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని. అండ్ ఆల్సో మీరు ఆఫ్కోర్స్ చలన చిత్రాలు, ప్రైవేట్ సాంగ్స్ ఇవన్నీ ఒక ఎత్తు, బట్ యూ ఆల్సో రైట్ సమ్ థీమ్ బేస్డ్ ఇన్స్పిరేషనల్ సాంగ్స్ అనొచ్చు, అంటే కంటెంట్ డ్రివెన్ సాంగ్స్ అనొచ్చు, సోషల్ మెసేజ్ ఉన్న సాంగ్స్ అనొచ్చు కదా. సో యూ క్రియేటెడ్ ఇన్ టు దట్ ఫీల్డ్, దాని గురించి కూడా కొంచెం చెప్పండి.
1: ఇది చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్డ్ అండి. అంటే నేను బికాస్ సమాజంలో కొన్ని సమస్యలు చూసినప్పుడు, లేకపోతే కొన్ని ఏమంటే అవాంతరాలు అభ్యంతరాలు ఇవన్నీ చూసినప్పుడు నేను కొంచెం పట్టుకోలే నేను. సో అయితే ఓపెన్ అప్ అండ్ రైట్ సాంగ్. సో చాలా సాంగ్స్ అలా జరిగింది. ఊరు వెళ్ళిపోతా ఒకటి, చేసిన మొక్క, తర్వాత రైతుల కోసం నేను చేసిన ఒక పాట, తర్వాత అలా ఇవ్వలేదు అని, ఇవన్నీ కూడా ఇన్స్టెంట్ గా ఏదో ట్రిగ్గర్ అయ్యి రాసిన పాటలేదు అన్ని కూడా. దేర్ ఆర్ నో ప్రీ ప్లాన్డ్ ఈ సబ్జెక్ట్ మీద ఒక పాట రాద్దాం అని ఎప్పుడు అనుకోలేదు. ఇన్స్టెంట్ గా ఏదో లేకపోతే ఏదైనా ఈ కమర్షియల్ సిచ్యువేషన్ అండ్ యూ వాంటెడ్ టు రైట్ సాంగ్ అయిపోతుంది అండ్ దట్ ఇన్స్టెంట్లీ హ్యాపెన్ ఆల్ దిస్ సాంగ్. ఇదంతటికి ఇన్స్పిరేషన్ చెప్పాలంటే పీపుల్ హూ మై హావ్ హర్డ్ బాబ్ మర్లీ కానీ, గోరటెక్కన్ గారు కానీ, దగ్గర కానీ, వీళ్ళందరినీ వీళ్ళందరి పాటలు వినడం, వాళ్ళ జీవితాలు, వాళ్ళ సందర్భాలు, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అని చాలా చాలా సందర్భాలు ఉన్నాయండి.
0: అలాగే మీరు ఈ పాటికి బహుశా ఎన్నో కాన్సెప్ట్ చేసిన ఊర్లో అన్నిట్లో కూడా ఐమ్ ప్రెటీ ష్యూర్ ఒక మంచి పాటకి వచ్చిన స్పందన మీకు తెలుసు. అలాగే ఇక్కడ అమెరికాలో మీకు తెలుసు గత 5 దశాబ్దాలుగా ఎంతో మంది, 5-6 దశాబ్దాలుగా చాలా మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎంత కొత్త పాటల్ని, డీజేటీలని ఎంత ఎంజాయ్ చేస్తారో, శంకరాభరణాన్ని అంతే ఎంజాయ్ చేస్తారు, సిటీ పాటని ఎంత ఎంజాయ్ చేస్తారో, సితారలో పాటని అంతే ఎంజాయ్ చేస్తారు. సో మీరు ఇక్కడ ఆడియన్స్ కోసం, ఐ నో మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పారు ఒక మంచి వింటేజ్ అండ్ మంచి రెట్రో వర్జన్స్ కూడా తీసుకొస్తానంటారు, మీ ముఖత మా శ్రోతలందరికీ కూడా చెప్పండి ఆ సెగ్మెంట్ గురించి.
1: తప్పకుండా అండి. లైక్ యూనో ఐ రియల్లీ లవ్ ఘంటసాల గారి టైం లో వచ్చిన పాటలు కానీ, ఇళయరాజా గారి పాటలు కానీ, అంటే ఐ రియల్లీ లవ్ దెమ్. నేను అదే ఇప్పుడు ఏదో పాటలు చేస్తున్నా ఉన్నాయి కానీ, బట్ వెన్ ఐ వాంట్ టు లిసన్ టు గుడ్ మ్యూజిక్ ఇన్ మై ఫర్ పీస్ ఆఫ్ మైండ్ ఆర్ నో, నాకు ప్లెజెంట్ గా పాటలు వింటాం అనుకున్నప్పుడు, దీస్ ఆర్ ద పీపుల్ కమ్ టు మై మైండ్ ఆల్సో. ఘంటసాల గారి పాటలు లేకపోతే ఇళయరాజా గారి పాటలు వింటాను తప్ప ఐ డోంట్ లిసన్ టు ది కరెంట్ జనరేషన్ పాటలు, నాట్ ఇమీడియట్లీ. ఘంటసాల గారి పాటలు లేకపోతే గారి పాటలు వినాలని అనిపిస్తుంది. సో వెన్ వి కమ్ టు బే ఏరియా, ఐ థింక్ వీ విల్ డూ వన్ ఆర్ టూ ఓల్డ్ సాంగ్స్ ఆల్సో, నాట్ టూ మెనీ ఆఫ్ దెమ్ బికాస్ వి ఆర్ నాట్ యూజ్ టు ఇట్. కరెంట్ గా నా పాటలు తీసుకున్నాయి, తర్వాత కొన్ని ఫోక్ సాంగ్స్ తీసుకున్నాం, బట్ డెఫినెట్లీ కమ్ అండ్ డూ సమ్ ఓల్డ్ నెంబర్స్. ఎలా అంటే ముద్ద పంపిస్తే మీద గట్టి మొగ్గలు ఎక్కువ మధ్య కుంతల నడచి వచ్చే చిత్తమ్మా, ఇంటికే మీద చావమ్మా బుల్లమ్మా. సో ఇలాంటి పాటలన్నీ కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు పాడాలనుంది. ఐ నో బికాస్ యూ లవ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ సాంగ్స్.
0: ఎస్ ఎస్ ఎస్. అండ్ మీ కాన్సెప్ట్ లో నాకు బాగా నచ్చింది వాజ్ మీరు పెట్టిన రెట్రో ఎడిషన్, అంటే ఘంటసాల గారి పాటలు చెప్పారు, బట్ అది కాకుండా మీరు ఎంత బ్యూటిఫుల్లీ యూ వెంట్ బ్యాక్ అండ్ ఫోర్త్. ఒక ఇళయరాజా గారి పాట ఒక పాట తీసుకున్నారు, బ్లెండెడ్ విత్ న్యూ మ్యూజిక్, అండ్ దెన్ యూ వెంట్ బ్యాక్ టు ద సేమ్ సాంగ్. అది చాలా బాగుంది. ఆ సెగ్మెంట్ మీరు తప్పకుండా చేయాలి రామ్ గారు. నేను ఇక్కడ అందరినీ హైప్ చేసి బిల్డ్ చేసి మేము రేడియోలో దాని గురించి మాట్లాడుతున్నాం. సో ఖచ్చితంగా ఆ సెగ్మెంట్ మేము ఇవ్వాలి.
1: తప్పకుండా చేద్దామండి. ఐ హావ్ ఆల్ దట్ ఇన్ మై మైండ్. వాట్ మీకు చెప్పినట్టే వి విల్ బ్లెండ్ విత్ ఓల్డ్ అండ్ న్యూ సాంగ్స్ కాంబినేషన్ లో చేద్దాం. తప్పకుండా
0: మ్యూజిక్ కాలేజ్ లో వెళ్ళినప్పుడు కానీ ఎవరి పాటలు ఎక్కువ వింటూ ఉండేవారు, అంటే వారు వీరు అని లేకుండా మంచి పాటలు వినేవాళ్ళ, జనరల్లీ ఒక పర్టికులర్ ఫేవరెట్ అని ఎవరికైనా ఉంటారు కదా, అలా ఉన్నారు.
1: చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు మా నాన్నగారికి ఘంటసాల పాటలు అంటే బాగా ఇష్టం అండి. సో ఇంట్లో క్యాసెట్స్ ఎప్పుడు ఘంటసాల పాటలు ఎక్కువ నడుస్తూ ఉండేది. మ్యూజిక్ నేర్చుకున్న తర్వాత చాన్నాల పాటు ఐ కెప్ట్ లిసనింగ్ టు క్లాసికల్ మ్యూజిక్. ఎవ్రీ మ్యూజిషియన్ హిందుస్థానీ నుంచి కర్ణాటక అన్ని ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, వోకల్ మ్యూజిక్ అన్ని వినేవాడు. దెన్ అగైన్ సూఫీ అంటే చాలా ఇష్టం. తర్వాత నాకు కాలేజ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మారడం వల్ల సూఫీ వినేవాడిని. అండ్ లేట్లీ ఐ స్టార్టెడ్ లిసనింగ్ టు బాబ్ మార్లీ, అండ్ వేర్ ఇట్ స్టార్టెడ్ ద ఇన్స్పిరేషన్ టు రైట్ సాంగ్ స్టార్టెడ్ విత్ బాబ్ మార్లీ. సో ఒకటని చెప్పలేను, ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ హావ్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ రైట్ ఫ్రమ్ ఘంటసాల గారి నుంచి, ఇళయరాజా గారి నుంచి, సూఫీ, నుషత్ ఫతే అలీ ఖాన్, గులాం అలీ, వీళ్ళందరూ వింటూ వింటూ, తర్వాత బాబ్ మరి లాంటి వాళ్ళు వింటూ, గోరటంకన్ గారు లాంటి వాళ్ళు తగిలినప్పుడు, ఐ థింక్ ఆల్ దీస్ యాడెడ్ అండ్ యునో కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ మేక్ మీ టు మేక్ ఎ సాంగ్ డిఫరెంట్ దట్ వాట్ యూ లిసన్ టు ఇన్ మై సాంగ్ ఇస్ బికాస్ ఆఫ్ సో మెనీ ఇన్స్పిరేషన్, సో మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ దట్ ఐ హావ్ కమ్ అక్రాస్.
2: గారు, యాజ్ అ రైటర్, యాజ్ అ మ్యూజిక్ కంపోజర్, యాజ్ అ సింగర్, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రెఫరెన్స్?
1: సో ఐ ఫీల్ ప్రౌడ్ వెన్ పీపుల్ అడ్రస్ మీ యాజ్ అ రైటర్ అండి, బికాస్ దట్స్ ది బేస్ దట్ ఐ స్టార్టెడ్ ఇప్పుడు నేను ఆర్టిస్ట్ గా ఉన్నానంటే దట్స్ ద బేస్ నేను పాట రాశాను కాబట్టి ఆ పాట కొంతమంది నచ్చి పిలిచారు అంటే పాఠం అనేది తర్వాత మ్యూజిక్ కంపోజిషన్ అనేది తర్వాత జరిగింది అంటే సైమల్టేనియస్ లాయలోనే పాట ఫస్ట్ సాంగ్ మై కెరియర్ సో అప్పటి నుంచి ఇండిపెండెంట్ గా రాసిన పాటలన్నీ మోస్ట్లీ నేనే రాసుకుంటూ వచ్చాను సో రైటింగ్ ఇస్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ లవ్ అండ్ దెన్ సింగింగ్

0: మన బేరలో యువతరం ఎనీవే ఎదురు చూస్తున్నారు. అన్ని అన్ని జనరేషన్స్ వారికి కూడా రమ్మని మీ వైపు నుంచి రేపు 30వ తారీఖున జరగబోతున్న మీ కాన్సర్ట్ కి,
1: 30 కాదండి 22వ తారీఖున May 22nd ICICI మిల్పిటర్స్ లో
0: ఏం వేసినా కూడా మాకు ఆనందం.
2: అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ కాన్సెప్ట్ కి మన తెలుగు వాళ్ళందరినీ ఐఎమ్ పర్సనలీ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ యూ.

0: Once again, sensational singer, music composer, entertainer Ram Iriala live in concert this Friday, May 22nd at ICC Milpitas. For tickets and more details, go to bata.org, that is bata.org. And once again, mere tickets, there are entry tickets where you can stand in, dance, party and sing with Ram Iriala. There's also table seating if you prefer table seating, where and alcohol will also be provided. So make table seating kaval anukunna, standing tickets kaval anukunna. For all the tickets and more details, go to bata.org. There'll be food, there'll be drinks for you to purchase at the event. It's going to be an amazing Friday night, so ematra miss avadu. For tickets and more details, go to bata.org, bata.org. And alage okavela meeku Ram Iriala concert ki free tickets kavalanukunte, one of our sponsors My Pursue gives you that opportunity. My Pursue app ni download cheskondi, complete the KYC, and in the chat message type Ram Iriala, you can win yourself one free entry ticket, or you can buy one get one free, or if you want more than two tickets, they also have a lot of other special discounts. My Pursue app, who are the gold sponsors for this event. And now nee ivalla lucky winners ni okka 5 minutes lo announce chestanu, and each of them will be winning. I already picked the winners, and nalguni announce chestanu nenu. They'll be winning pair of entry tickets each to Ram Iriala live in concert. Daniki velle mundu important chit chat with realtor Nagaraj Annaya. If you are in the Bay Area looking to buy a home, sell a home, invest in real estate, finance or refinance, definitely consider realtor Nagaraj Annaya. The best way to know more about the testimonials, his services, upcoming listing and ways and means to contact him is his website nagarajhomes.com. And the upcoming Ram Iriala live in concert is powered by realtor Nagaraj Annaya. Hi Nagaraj ji, welcome back to Virijallu.
1: Hello Kalyan ji, hello Bay Area listeners, happy Sunday and the andarikunu. Everybody excited for next week's show on Kunta.
0: Super, super duper excited Nagaraj ji. And all the shows so far, Ram Iriala have been completely sold out across the USA. And he's a thorough entertainer, so definitely looking forward to that. And thank you for being a sponsor for that event as always. So Nagaraj ji, let's talk about your open house listings first.
1: So I have three open houses today, Kalyanji. Okato chesi 254 Augustine Narvarez, unit number 7, San Jose, California 95136. 254 Augustine Narvarez, unit number 7. This is 3-bed, 3-bath, 1800 square footage. It's a corner unit. It's a sought after communication villa undi. The super layout in the country, two floors undi. Two floors lo like the townhouses eppudu kuda three floors vastundi. It is just two floors undi, which is really good. If somebody is looking for 1.1 million close to communication sales, in communication sales, where trekking cheyalanta, like emana walk cheyalanta, manchi new community kavalante, good thing about this is right opposite to the garden also, which is really good. 254 Augustine Narvarez, unit number 7, San Jose, California 95136 lo. Inokati 1121 Casal Terrace, Sunnyvale, listed for 1.4 million, 4-bed, 2-bath, wonderful. It is close to 1800 square footage, super community, sought after community in Sunnyvale, 1121 Casal Terrace, Sunnyvale lo. Inokati third one is like Comet Circle, Union City lo, listed for 750K. So all three houses are corner units. That's special about this. Starting from all the way from 750K to 1.13 million. If you're looking for all these three listings, want to know more about this, want to get into a Sunnyvale, because Sunnyvale is sought after neighborhood, but if you want to get into 1.4 million, aita undi, and if you want for 1.12 million, sought after in communication field. And if you say, no, Nagaraj, I want something around 700, I think that is in a Comet Circle, Union City, that is also close to 720. All are one has more than three beds. If you want to like to know more about this, go to nagarajhomes.com, and so that way you can get a more information. And I have one more listing coming up in Wimble. Wimble, if you are looking for this is a highly sought after school district. In Fremont, right? Then reach out to me also. It's close to be a 2.3. This coming soon listing. I have a couple of more listings coming up in Evergreen and other areas also. If you'd like to know more about this, go to nagarajhomes.com to schedule a free consultation to all the Virijal listeners.
0: సో వన్స్ అగైన్ జస్ట్ గో టు నాగరాజ్ హోమ్స్ డాట్ కామ్ అండ్ స్కెడ్యూల్ దట్ ఫ్రీ కన్సల్టేషన్ దట్ ఈ ఆఫర్స్ టు ఆల్ విరిజలు లిజనర్స్ ఫ్రమ్ 750K ఆల్ ద వే అప్ అండ్ డజంట్ మ్యాటర్ ఎవరీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద బే ఏరియా డజంట్ మ్యాటర్ వాట్ యువర్ ప్రిఫరెన్సెస్ వాట్ ఎవర్ మే బి యువర్ సిటీ వాట్ ఎవర్ మే బి యువర్ బడ్జెట్ నాగరాజ్ యూ కెన్ డెఫినెట్లీ హెల్ప్ రీచ్ అవుట్ టు హిమ్ ద బెస్ట్ వే ఈస్ గో టు హిస్ వెబ్సైట్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ హిమ్ ఫ్రమ్ దేర్ ఫర్ టెస్టిమోనియల్స్ సర్వీసెస్ హిస్ అప్కమింగ్ లిస్టింగ్స్ అండ్ టు కాంటాక్ట్ హిమ్ డైరెక్ట్లీ యూ కెన్ గో టు హిస్ వెబ్సైట్ నాగరాజ్ హోమ్స్ డాట్ కామ్ దట్ ఈస్ నాగరాజ్ హోమ్స్ .com in the upcoming Ram Mirjala live in concert this Friday May 22nd at ICC Milpitas. It's powered by realtor Nagraj Annaya. Nagraj ji, thank you so much for coming on here and we'll see you at the event.
1: Thank you so much Kalyan ji. See you. Thanks
0: guys. Thank you. Okay, and now I'm super excited to announce the four lucky winners who win a pair of entry tickets each to Ram Mirjala live in concert. First of all, thanks to all the calls and emails. So Thursday, Friday, Saturday, Sunday మాకు వచ్చిన కాల్స్ లోంచి ఈమెయిల్స్ లోంచి హియర్ ఆర్ ద ఫోర్ లక్కీ విరిజల్లు లిజనర్స్ విల్ బి విన్నింగ్ అ పెయిర్ ఆఫ్ ఎంట్రీ టికెట్స్ ఈచ్ టు రామ్ మిర్యాల లైవ్ ఇన్ కాన్సర్ట్. నెంబర్ వన్ కావ్య వై, నెంబర్ టూ శ్రీకాంత్ తలరి, నెంబర్ త్రీ నవీన్ బొప్పన, నెంబర్ ఫోర్ మహేష్ శ్రీరామ్. కావ్య గారు, కావ్య వై, శ్రీధర్, నవీన్, మహేష్, వీ హ్యావ్ యువర్ ఈమెయిల్స్. మీరు చేయాల్సిందేం లేదు, విల్ సెండ్ యూ ఇన్స్ట్రక్షన్స్ అస్ టు హౌ యూ కెన్ గెట్ యువర్ ఫ్రీ ఎంట్రీ టికెట్స్ టు పెయిర్ ఆఫ్ ఎంట్రీ టికెట్స్ టు రామ్ మిర్యాల లైవ్ ఇన్ కాన్సర్ట్. కంగ్రాచులేషన్స్ నవీన్, మహేష్, శ్రీధర్ అండ్ కావ్య. అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, ద టికెట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ పర్చేజ్ అట్ bata.org bata.org. ఎంట్రీ టికెట్స్ ఉన్నాయి ఫర్ స్టాండింగ్, పార్టీయింగ్ అండ్ ఎంజాయింగ్ ద కాన్సర్ట్, ఆర్ యూ వాంట్ టేబుల్ సీటింగ్, ఆ టికెట్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ విల్ బి అవైలబుల్, drinks will be available for purchase. Alage meer free ticket gelchukovalante our sponsor MyPursu still is offering that. Download MyPursu app, complete the KYC, and in the chat message of the app just type Ram Mirjala. You can win yourself either a free ticket or buy one get one free, or you can even get additional discounts while tickets last, so you can do that as well. Marini vivaraliki go to bata.org bata.org. and prasthaniki tata bye bye chepestranu. This is Kalyan Kattamuri, but do not miss Ram Mirjala live in concert next Friday May 22nd ICC Milpitas. For tickets and more details go to bata.org.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Inkendi.
8: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కొట్టి వచ్చేసిన అదే.
7: ఓ కంసామిద.
8: కంసామిదానా అంటే?
7: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
8: కంసామిద.
7: బై.
8: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
0: మీరు వింటున్నారు అమెరికాలోని మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
3: తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో.
0: చేయాలా?

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho